ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 11వ తేదీ, గురువారం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరిస్సా. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరు ఇంతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ కె సత్యప్రసాద్.
1: ఈ సృష్టిలోని జీవరాశులన్నిటిలో ఉత్తమమైన జీవి మనిషే. ఇతర జంతుజాతులన్నిటికంటే భిన్నంగా ఉన్నతుడిగా మనిషి నిలబడడానికి కారణం అతని జ్ఞానం. జ్ఞానం ఉన్న జంతువు కనుకనే మనిషిని బుద్ధిజీవి అని పిలుస్తారు. మనిషి బుద్ధిజీవి కావడానికి కారణం విద్య. చదివిన సదసద్ వివేక చతురత గలుగున్ చదవనివాడజ్ఞుండగు అంటుంది భాగవతం. విద్య మనకు అనేక సద్గుణాలను, విశిష్టమైన లక్షణాలను అందిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి చెడు రెండూ కలిసి ఉంటాయి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలగడమే వివేకం. ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో, ఏ సందర్భంలో ఏది చేయదగిన పనో ఏది చేయకూడని పనో తెలిసినవాడు వివేకవంతుడవుతాడు. విద్య మనకు ఇలాంటి వివేకాన్ని ఇవ్వగలగాలి. ఈ వివేకం లేనప్పుడు విద్యార్థి ఎంత సాంకేతిక జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందినా నిరుపయోగమే అవుతుంది. వృత్తిపరమైన సాంకేతికమైన పరిజ్ఞానంతో పాటు మంచి నడవడి, శీల సంపద, చక్కని ప్రవర్తన అలవర్చుకున్న విద్యార్థులు మాత్రమే మంచి పౌరులుగా రూపొందుతారు. గురువులందరూ తమ విద్యార్థులకు కేవలం పుస్తకాల్లోని సమాచారం ఇవ్వటం మాత్రమే కాక నిజమైన విద్యను అందించేందుకు ప్రయత్నించాలి. విద్యా దదాతి వినయం. వినయం మనిషికి భూషణం. అహంకారాన్ని నిర్మూలించుకోవడానికి వినయం సాధన. మన నిత్య జీవన వ్యవహారంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గౌరవభావంతో చూడడమే వినయం. మనం ఎంత గొప్పవాళ్లమైనా మనకు ఏమీ తెలియదనుకోవడమే వినయం. భృగువు తన వక్షస్థలం మీద తన్నిన విష్ణుమూర్తి వినయంగా ఆ మహర్షిని సేవించి అతన్ని అనుగ్రహించాడు. అంటే కోపం కలిగించే సందర్భాలలో కూడా కోపం లేకుండా వినయంతో ప్రవర్తించాలన్న పాఠం మనకు నేర్పాడు. యుగావతారుడు జగద్గురువు అయిన శ్రీరామకృష్ణులు అపూర్వ వినయ సంపన్నులు. తన దగ్గరకు ఎవరు వచ్చినా వారిని ఎంతో ప్రేమగా ఆదరించి మంచి విషయాలు బోధించి వాకిలిదాకా సాగనంపి వచ్చేవారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వద్దకు వెళ్ళినప్పుడు ఆయనను ఒక మహాసముద్రంతోనూ, తనను తాను ఒక పిల్లకాలవతోనూ పోల్చుకున్నారు. వినయం విద్యావంతుడి లక్షణం. వినయం మన ఎదుగుదలకు బంగారు మెట్టు. విద్య వినయంతో పాటు సద్బుద్ధిని కూడా ఇచ్చేదిగా ఉండాలి. బుద్ధి మన ఆలోచనలకు కేంద్రం. ఈ బుద్ధి ఎల్లవేళలా మంచి ఆలోచనలే చేస్తూ ఉండాలి. తనతో పాటు సమస్త విశ్వము సుఖశాంతులతో విలసిల్లాలని కోరుకునే బుద్ధి సద్బుద్ధి అవుతుంది. ఈ సద్బుద్ధిని అందించేదే నిజమైన విద్య. ప్రతి మనిషి నిరంతరము కొత్త విషయాలు నేర్చుకుంటూ పరిపూర్ణత వైపు పురోగమించాలి. అదే నిజమైన విద్య. ఈ సద్విద్యను సాధించడానికి అనేక మార్గాలున్నాయి. అవి మహానుభావుల బోధనలను వినడం, చదవడం, సత్పురుషులతో సాంగత్యం చేయడం, మంచి గ్రంథాలను చదవడం, మనను కిందకి దిగదార్చే హానికరమైన పనికిమాలిన విషయాలను ముందుగా మనసులోంచి ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవడం, ఎప్పుడూ ఉన్నతమైన భావాలతో ఆలోచనలతో మనసును నింపుకోవడం, తమకు అనువైన అందుబాటులో ఉన్న ఏ మార్గాన్నైనా ఎంచుకుని మనిషి విద్యావంతుడు కావచ్చు. ఇలా సద్బుద్ధిని సాధించడమే నిజమైన విద్య. సంస్కారం. వివేకం వినయం ఉన్న మనిషిలో మంచి సంస్కారాలు ఉంటాయి.

0: మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, చూసే ప్రతి విషయము, వస్తువు మన మనసుపై ఒక ముద్రను వేస్తాయి. ఈ ముద్రలనే సంస్కారాలు అంటారు. హానికరమైన, ప్రతికూలమైన ఆలోచనల, పనుల వలన కలిగే సంస్కారాలను ప్రతికూల సంస్కారాలు అంటారు. ప్రతికూల సంస్కారాలు ఉన్న వ్యక్తి చెడు పనులే చేస్తాడు. మనం మంచి పనులు చేయగలగాలంటే చెడు సంస్కారాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఇలా చెడు సంస్కారాలను నిరోధిస్తూ వివేకాన్ని, సద్బుద్ధిని అందిస్తూ సన్మార్గంలో నడిపించే చోదక శక్తి విద్య. విద్యయా అమృతమశ్నుతే. ప్రతి మనిషిలోనూ దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని వెలికితీసేదే నిజమైన విద్య అంటారు వివేకానంద స్వామి. పరిపూర్ణత్వ సిద్ధిని ఇచ్చే విద్యను పరావిద్య అంటారు. మన ప్రాచీన భారతీయ సాహిత్యం అంతా, అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, గాథలు ఈ పరావిద్యనే ప్రతిపాదిస్తున్నాయి. తన మీద తనకు అదుపు లేక మనసుకు నచ్చినట్లు నడుచుకునేవాడు పశుప్రాయుడవుతాడు. బుద్ధిమంతుడైన మనిషి తన మనసును స్వాధీనంలో ఉంచుకుంటాడు. మనసు స్వాధీనంలో ఉన్న వ్యక్తి తన ఇంద్రియాలను కూడా స్వాధీనంలో ఉంచుకుంటాడు. ఇంద్రియాలను నియంత్రించి తన లోపలికి తాను చూసుకోగలిగిన వ్యక్తి ధీరుడవుతాడు. వాడే నిజమైన విద్యావంతుడు. అతడు అమృతత్వాన్ని పొందుతాడు అంటుంది కఠోపనిషత్. విద్యను గురించి భర్తృహరి అనే ఋషి చెప్పిన సుభాషితం అక్షరసత్యం. ఆ సుభాషితాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యంలో ఇలా చెప్పాడు. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము, విద్య కుసాటి ధనంబులేదిలన్, విద్య రూపాల పూజితము, విద్య నిరుంగనివాడు మర్చుడే. కనుక మనందరము శ్రద్ధావంతులమై విద్యను పొంది మనీషులమవుదాం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ కె సత్యప్రసాద్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో కొత్తిమీర సాగులో తెగుళ్ళు నివారణ గురించి వింటారు.

కొత్తిమీర లేనిదే ఏ కూర రుచించదు. కొత్తిమీర కూరగాను పచ్చడిగా అలాగే కారంగా కూడా చేస్తూ ఉంటారు. కొత్తిమీర పొడి కూడా చేస్తారు. కొత్తిమీర రైస్ ఎంత బాగుంటుందో. ఔషధాలలోనూ ఈ కొత్తిమీరను వాడుతూ ఉంటారు. ఇక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కొత్తిమీరలో. సంవత్సరం పొడవునా ఈ కొత్తిమీర పండిస్తూ ఉంటారు. ఎండాకాలంలో మంచి ఆదాయం కూడా వస్తోంది. మన ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాలలో బావులు బోర్ల కింద రైతులు కొద్దో గొప్పో పంట సాగు చేస్తూ ఉంటారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, భద్రాచలం, మధిర ఈ పట్టణ పరిసర ప్రాంతాలలో ధనియాల పంట సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాల్లో పండించిన పంటను రైతులు సమీప రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లకు తీసుకువెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుత సమయంలో కొత్తిమీర పైరుకు పేనుబంక, బూడిద తెగుళ్లు ఆశిస్తూ ఉన్నాయి. మరి తెగుళ్ల వల్ల పంట దెబ్బతింటుందని, సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ముఖ్యంగా పేనుబంక తెగులు. బెట్ట సమయంలో పేనుబంక బెడద అధికంగా ఉంటోంది. వీటి జీవితకాలం చాలా తక్కువ. పిల్లపేలు ఎర్ర గోధుమ రంగులో ఉంటాయి. 10-12 రోజుల్లో ముదురు గోధుమ రంగులో పెద్ద పురుగులు అవుతాయి. వీటి సంఖ్య ఒక స్థాయికి చేరిన తరువాత కొన్ని పేలకు రెక్కలు సంతరించుకుని వేరొక చోటకు ఎగిరి వెళ్లి మళ్లీ కొత్తగా సంతతి ప్రారంభిస్తూ ఉంటాయి. చిన్నపేలు, పెద్దపేలు, చిగురాకులు కొమ్మల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు, కొమ్మలు ఆకారాన్ని కోల్పోయి పెరుగుదల నిలిచిపోతోంది. ఆకులపై ఈ పేలు విసర్జించిన పదార్థంపై నల్లటి బూజు పెరిగి పంటకు హాని కలుగుతోంది. గింజలు ఏర్పడకుండా దిగుబడులు తగ్గిపోతాయి. మరి ఈ పేనుబంక తెగులు నివారణ కోసం ఈ విధంగా

0: చేస్తే సరిపోతోంది. అక్షింతల పురుగులు, సిర్పిడ్స్, లెస్మిక్స్ వంటి బదనికలు ఉన్న ఎడల పేనుబంకను అదుపులో పెట్టొచ్చు. పేనుబంక అధికంగా ఉంటే డైక్లోరోఫాస్ 1 మిల్లీలీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మందు చల్లిన 5 రోజుల వరకు కొత్తిమీర ఆకులు కోయకూడదు. ఇక మరొక తెగులు బూడిద తెగులు. మొక్కల లేత కాండం, ఆకుల మీద తెల్లని చిన్న వృత్తాకారపు బూడిద రంగు ప్రదేశాలు ఏర్పడతాయి. ఇవి క్రమేపీ పెద్దవై కలిసిపోవడం వల్ల ఆకులను దాదాపుగా పూర్తిగా కప్పివేస్తాయి. ఆకులు ముడతలు పడి పరిమాణం తగ్గుతోంది. తీవ్రమైతే విత్తనాలు కూడా తెగులుకు గురవుతాయి. మరి ఈ బూడిద తెగులు నివారణ కోసం గాలిలోని బీజాల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఈ తెగులు నివారణకు 1 గ్రాము డైనోక్యాప్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే సరిపోతోంది. మరి రైతు సోదరులు, తెగుళ్లు వచ్చినప్పుడు ఎలాంటి శస్త్రరక్షణ చర్యలు చేపట్టాలి అని గమనించినట్లయితే సంవత్సరం పొడవునా కొత్తిమీర పంటను కాపాడుకుని మంచి ఆదాయాలు పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో కొత్తిమీర సాగులో తెగుళ్ళు నివారణ గురించి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు 100.1 మెగాహెడ్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలు చికిత్సా విధానాలు డాక్టర్ ఈ బాబురావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేసిన వారు శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతాలు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429503829 2950539. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు. 1:20 వనితా లోకం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 2:30 కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని పాటల పూదోట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

5 గంటల నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ భూసార పరీక్షల నమూనా సేకరణ గురించి శాస్త్రవేత్త గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా గ్రీన్ హౌస్ పాలీహౌస్ ఉపయోగాలు పరిచయం, గొర్రెల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు నివారణ గురించి

వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 11వ భాగం వింటారు. 8:35 చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ రూపకం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు 100.1 మెగాహెడ్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. కార్యక్రమ వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను

0: ఒకే చోటుకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యకులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: A historic tribute to India, longest serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: రాష్ట ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు.

0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదెహ్ల్యాః రాష్ట్రపతి భవనస్య సాంస్కృతిక కేంద్రే నీతి ఆయోగస్య ఏకాదశే శాసి పరిషదోపవేశనే అధ్యక్షతాం విధాస్యతి. వికసిత భారతాయ ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇది సంకల్పానుగుణం అస్య వర్షస్య ముఖ్య విషయో వికసిత భారతం @2047 ఇత్యస్య కృతే సమావేశీ మానవ వికాసః ఇన్క్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫార్ వికసిత భారత్ @2047 ఇతి అస్తి. విషయోయం ఆయు క్షేత్ర లింగ సామాజికార్థిక పృష్ఠభూమికాయాః భేదం వినైవ ప్రత్యేకం భారతీయస్య కళ్యాణాయ వికాసాయ చ కేంద్రీకృతో వర్తతే. ఉపవేశనే అస్మిన్ అస్య లక్ష్యస్య ప్రాప్తయే దృష్టిం సమేత్య దేశస్య ప్రత్యేకం నాగరికం ప్రతి అస్య సుదృఢ మాపనయోగ్య పరిణామేషు పరివర్తనస్య విషయే గభీరం మంథనం భవిష్యతి. అస్మిన్ మహత్వపూర్ణే ఉపవేశనే సమావేశీ మానవ వికాస ప్రారూపస్య విషయే చర్చాం కర్తుం సర్వే ముఖ్యమంత్రిణః కేంద్రశాసిత ప్రదేశానాం ఉపరాజ్యపాలాః చ ఏకత్రితాః భవిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశ్వాసితవాన్ యత్ దేశస్య 44 శత కోటి నాగరికాణాం ఆకాంక్షాః నిశ్చప్రచం పూరయిష్యంతే. తేన సముదీరితం యత్ రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధన దళం సదైవ రాష్ట్రస్య విశ్వాసం సుదృఢం కృతవత్ అస్తి. అత్రావధేయం యత్ శ్రీమోదీ గత రాత్రౌ నవదెహ్ల్యాః భారత మండపే ఆయోజితం NDA సమ్మేళనం సంబోధితవాన్. ప్రధానమంత్రిణా భణితం యత్ దేశస్య ప్రత్యేకమపి నాగరికః వికసిత

0: भारतस्य स्वप्नेन पूरितो वर्तते। एषः स्वप्नः इदानीं कस्यापि एकस्य व्यक्तिविशेषस्य, प्रशासनस्य वा राजनीतिकदलस्य परिधौ सीमितो नैवास्ति।
1: आज देश का हर नागरिक विकसित भारत के सपने से भरा हुआ है। विकसित भारत का सपना अब किसी एक व्यक्ति का नहीं रहा, किसी सरकार का नहीं रहा, किसी दल का नहीं रहा, देश के जन जन का सपना बन चुका है, संकल्प बन चुका है। और इस सपने की पूर्ति के लिए हमें अपना हर पल समर्पित करना है। एनडीए के 12 वर्षों की एक बड़ी सफलता ये भी है कि देश कांग्रेस के कुचक्र से आजाद हुआ है।
0: अस्मिन्नवसरे एनडीए घटकदलैः प्रधानमन्त्रिणः मोदिनः ऐतिहासिक उपलब्धेः श्लाघनाय एकः संकल्प प्रस्तावः स्वीकृतः। एतदन्तरं सम्पूर्ण विश्वतः प्रधानमन्त्रिणे अभिनन्दन सन्देशाः आगच्छन्तः सन्ति। अमेरिकादेशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः, यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला वॉन डेर लेयन, इटली देशस्य प्रधानमन्त्री जॉर्जिया मेलोनी, जर्मनी देशस्य चांसलर फेडरिक मोर्स, इजराइल देशस्य प्रधानमन्त्री बेंजामिन नेतन्याहू, कनाडा देशस्य प्रधानमन्त्री मार्क कॉर्नी सहैव दक्षिण कोरिया देशस्य राष्ट्रपतिः ली जे म्यूंग इत्यादयः प्रमुख वैश्विक नेतारः श्रीमोदिनं प्रति वर्धापन प्रेषितवन्तः। संस्कृति मन्त्रालयेन गतवर्षस्य कृते संगीत नाटक अकादमी पुरस्काराः अथ च उस्ताद बिस्मिल्ला खान युवा पुरस्काराः घोषिताः। अकादमी संघस्य सामान्य परिषदा संगीत नृत्य रंगमंच पारंपरिक लोक जनजातीय कला वैविध्येभ्यः कलामंचं यावत् विविध क्षेत्रेभ्यः 88 प्रसिद्धाः कलाकाराः 24-2000 वर्षस्य अथ च 25-2000 वर्षस्य अकादमी पुरस्कारार्थं चिताः। एते चिताः पुरस्कार विजेतारः अशेषस्य हि देशस्य प्रतिनिधित्वं कुर्वन्ति। ये विभिन्न राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यः च सम्बद्धाः सन्ति। बैडमिंटन प्रतिस्पर्धायां सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन स्पर्धायाः महिलानां वर्गे पीवी सिंधु, तन्वी शर्मा च सफलताम् अवाप्य द्वितीय चक्रं प्रति प्रविष्टवत्यौ। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి సాయన్న.
3: రాష్ట ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీరలి అన్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆదిలాబాద్ జిల్లాలో నర్సింగ్ కళాశాల కోసం 40 కోట్లు, ఉట్నూర్ బోధ్ ఆసుపత్రులకు 23 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. జల సంరక్షణ అమల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట ప్రభుత్వ ప్రశంసలతో పాటు 2 కోట్ల రూపాయల ప్రథమ బహుమతి తగ్గించుకుందని తెలిపారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 74 పాఠశాలలు ఈ సంవత్సరంలో ప్రారంభించనున్నామని స్పష్టం చేశారు. రైతాంగానికి 2026 వానాకాలం సీజన్కు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర స్వామి తెలిపారు. జూన్ 5, 2026 నాటికి జిల్లాలోని వివిధ విత్తన డీలర్ల వద్ద 124,700 పత్తి విత్తన ప్యాకెట్లు, 900 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా అవసరాలకు మించి పత్తి, సోయాబీన్ విత్తనాలు సరఫరా చేసేందుకు విత్తన కంపెనీలు సిద్దంగా ఉన్నాయని, వచ్చే వారం రోజుల్లో అన్ని విత్తన దుకాణాలకు పూర్తిస్థాయిలో నిల్వలు చేరుకుంటాయని వివరించారు. ఎరువుల విషయంలో జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు దుకాణాలు, మార్కెట్ యార్డుల్లో కలిపి మొత్తం 6,565 మెట్రిక్ టన్నుల యూరియా, 381 మెట్రిక్ టన్నుల డిఏపి, 13,759 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. సాగు సమయానికి ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు పంటకాలం ముగిసే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అఖిల్ మహాజన్ ఆదేశించారు. రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు గుర్తించి అక్కడ తగిన నివారణ చర్యలు అమలు చేయాలని సూచించారు. బ్లాక్ స్పాట్స్, జాతీయ రహదారులపై అవసరమైన చోట సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు, రేడియం లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 2వ విడత జల సంచయ్ జనభాగీదారీ 2

0: 2.0 కార్యక్రమం అధికారులు సిబ్బంది సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గత ఏడాది నిర్వహించిన జలసంచయ్ జన్ భాగీదారీ 1.0లో దక్షిణ భారతదేశంలో జిల్లాలన్నింటిలో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకుందని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా జిల్లాలో సాధించిన మంచి ప్రగతి చూపిస్తూ పోర్టల్లో ఫోటోలు అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మున్సిపాలిటీ, అటవీ, ఇరిగేషన్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్, హార్టికల్చర్, ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ వంటి దాదాపు 12 శాఖలు సమన్వయం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 179,000 ఫోటోలు అప్లోడ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి రవీందర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవంలో భాగంగా మహిళా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయమైన సేవలు అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ శేషరావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 400 కేవీ, 200 కేవీ, 133 కేవీ, 33 కేవీ, 11 కేవీ సబ్స్టేషన్లు అత్యవసర సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమలు, ఇళ్లు, వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. పంట కోతల అనంతరం మిగిలిపోయే అవశేషాలు తగలబెట్టకుండా శాస్త్రీయ పద్దతుల్లో వినియోగించి భూసారం కాపాడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర స్వామి రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూసారం సంరక్షించడం ప్రతి రైతు బాధ్యత అని పేర్కొన్నారు. పంటల వ్యర్థాల దహనంతో భూసారం క్రమంగా క్షీణిస్తుందని, దీంతో దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఫలితంగా సాగు ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. హానికర వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరుగుతుందని, కాలుష్య పొగ పీలిస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. రోటివేటర్ సహాయంతో పంట అవశేషాలు భూమిలో కలియదొనడం ద్వారా అవి సేంద్రీయ ఎరువుగా మారి భూమికి వేలు చేస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర స్వామి తెలిపారు.
1: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
3: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై కి హమారీ నీతియా సహీ హై, హమారీ దిశా సహీ హై. యే సఫలతా ఆ దేశ్ కే హర్ ఉస్ వ్యక్తి కో ఏక్ భరోసా దేతీ హై కి ఏక నే ఏక దిన్ ఉస్కే సపనే భీ పూరే హోంగే.

0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ, जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక

0: ఇస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
1: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister, Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first. A principle that all of us has constantly keep it in mind.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ నిన్న 2వ రౌండ్కు చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవిక బన్సోత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ,

0: కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 70% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం డాక్టర్ సలహాలు. ఈనాటి డాక్టర్ సలహాలు కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ ఈ బాబురావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
2: శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో థైరాయిడ్ వ్యాధి అనేక రకాలుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ వ్యాధి గురించి, వ్యాధిలో రకాలు, లక్షణాలు, కారణాలు, ఇంకా చికిత్సా విధానం గురించి శ్రోతలకు వివరిస్తున్నారు డాక్టర్ ఈ బాబురావు గారు. నమస్కారం డాక్టర్ గారు.
3: ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నమస్కారం.
2: డాక్టర్ గారు, థైరాయిడ్ గ్రంథి గురించి చెప్పండి.
3: థైరాయిడ్ గ్రంథి అనేది మన మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఇది T3 T4 అనే హార్మోన్స్ ని స్రవిస్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేస్తూ TSH అనే హార్మోన్ పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ T3 T4 అనే హార్మోన్స్ లేదా థైరాయిడ్ యొక్క పనితీరు సరిగా లేనట్లయితే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క కణము, ప్రతి ఒక్క అవయవము సరిగా పనిచేయడం ఉండదు. అది ఎక్కువైనా సరే తక్కువైనా సరే.
2: డాక్టర్ గారు, థైరాయిడ్ వ్యాధి ఎందుకు వస్తుందండి?
3: థైరాయిడ్ యొక్క జబ్బులను కొన్ని రకాలుగా విభజించుకోవచ్చు. అది ఆకృతి, అంటే గ్రంథి మొత్తం కూడా ఉబ్బి ఉంటే దాన్ని గాయిట్ర అంటా ఉంటారు. అలా కాకుండా దాని లోపల కొన్ని కణుతుల్లాగా ఉంటే నాడ్యూల్స్ అంటారు. అలా కాకుండా చాలా నాడ్యూల్స్ ఉంటే మల్టీ నాడ్యులర్ గాయిట్ర అంటా ఉంటారు. ఇంకా దాని యొక్క పనితీరు, అది తక్కువ పనిచేయడం అంటే హైపోథైరాయిడిజం అని, ఎక్కువ పనిచేయడం అంటే హైపర్ థైరాయిడిజం అని, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడం దాన్ని థైరాయిడోటిస్ అంటారు, ఇంకొన్నిసార్లు క్యాన్సర్, దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి, కొన్నిసార్లు క్యాన్సర్ వస్తుంటుంది దాన్ని థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, ఇంకొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అని కూడా ఉంటుంది. అది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, వ్యాధిరోధక శక్తి మన బాడీలో ఉన్న ఆర్గాన్ ని ఎఫెక్ట్ చేస్తూ దాని యొక్క పనితీరుని అసహజంగా చేస్తూ ఉంటుంది. అది ఆటో ఇమ్యూన్ థైరాయిడిటిస్.
2: డాక్టర్ గారు, హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయండి?
3: హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తా ఉంది అవసరానికి మించి, దాంట్లో నుంచి ఎక్కువ హార్మోన్లు విడుదలవుతా ఉంటాయి, దాని వలన శారీరక చర్యల వేగం పెరుగుతా ఉంది, దానిని బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఆకలి బాగా వేస్తుంది, బాగా తింటా ఉంటారు కానీ బరువు తగ్గిపోతా ఉంటారు, గుండె వేగంగా కొట్టుకోవడం, విపరీతమైన కోపం, ఆందోళన, చిరాకు, నిద్రలేమి, ఇంకా కొంచెం కూడా వేడిని తట్టుకోలేకపోవడం, ఎక్కువగా చెమటలు పట్టడం, చేతులు వణకడం, ఇవన్నీ కూడా దీనిలో ఉన్న లక్షణాలు. కొంతమందిలో అయితే ఎక్కువసార్లు మలంకి వెళ్లాల్సి వస్తుంది. సో ఇవన్నీ దీని లక్షణాలు అంటే.
2: డాక్టర్ గారు, థైరాయిడ్ వ్యాధి వల్ల మగవారిలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయండి?
3: ఇది ఒక మంచి ప్రశ్న అండి. ఎందుకంటే థైరాయిడ్ సమస్యలు అనేది ఎక్కువ శాతం మహిళల్లో చూస్తుంటాము, కానీ మగవారిలో కూడా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పురుషుల్లో కొన్ని రకాల వేరే ఆరోగ్య సమస్యలు, అంటే అందులో మగవారిలో హైపోథైరాయిడిజం, అంటే మగవారిలో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా పనిచేయడం, వాళ్ళు

0: విపరీతమైన మలబద్ధకం, ఎంత నిద్రపోయినా అలసటగా ఉండటం, హఠాత్తుగా బరువు పెరగడం, మొహం ఉబ్బినట్లుగా ఉండడం, ఒక కండరాల బలహీనత, పట్టేయడం, కీళ్ల వాపులు, ఇంకా జుట్టు మరియు చర్మం విపరీతంగా రాలడం, మరి ముఖ్యంగా బట్టతల వచ్చేంత వేగంగా జుట్టు రాలిపోవడం, గడ్డం లేదా మీసం కూడా వేగంగా పడిపోవడం, చర్మము పొడిబారిపోతా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా హైపర్ థైరాయిడిజం అంటే హార్మోన్ యొక్క గ్రంథి యొక్క పనితీరు ఎక్కువై ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటుంది. దీనిలో ఆపోజిట్ లక్షణాలు ఉంటాయి. అంటే ఏంటంటే, ఇందాక చెప్పాను కదా మీకు, ఎక్కువగా తింటా ఉంటారు, ఎక్కువ ఆకలి అవుతా ఉంటుంది, బరువు తగ్గిపోతా ఉంటారు, చేతులు వణుకుతా ఉంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటా ఉంటుంది, ఆందోళన చికాకు, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఇవి దీని యొక్క లక్షణాలు. ఇంకా ఇవి కాకుండా లైంగిక శక్తి తగ్గిపోవటము, అంగస్తంభన సమస్యలు, ఇంకొంతమందికి వీర్యకణాల సంఖ్య తగ్గి సంతానం లేని సమస్య వస్తుంది. ఇంకా గైనకోమాస్టియా అంటే సహజంగా పురుషుల్లో బ్రెస్ట్ సైజు రొమ్ము భాగం అనేది తక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళలో ఎక్కువగా అవుతుంది అన్నట్లు. సో వీళ్ళు ఈ యొక్క లక్షణాలు ఉన్నట్లయితే ముందుగానే థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేయించుకుంటా ఉండాలి. మళ్ళీ దాంట్లో కూడా రకాలు ఉంటాయి. మీరు సరైన వైద్యుని కలిసినట్లయితే, ఇది ఎండోక్రైనాలజిస్ట్ అంటారు, వారిని కలిస్తే సమస్య ఈజీగా పసిగట్టేయగలరు.
1: డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో చూస్తే థైరాయిడ్ వ్యాధి ఎక్కువగా ఆడవారిలో కనిపించడానికి గల కారణాలు ఏంటండి?
0: మగవారితో పోలిస్తే ఆడవారిలో థైరాయిడ్ సమస్యలు దాదాపుగా 5-8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనికి శరీర నిర్మాణంలోనే ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఆడవారిలో ఏంటంటే ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనేది ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల జన్యు కారణాలు, ఇంకో కొన్ని రకాల పోషకాహార లోపాలు, అయోడిన్ లోపము, మైక్రోన్యూట్రియంట్ లోపము, ఇంకా ఆడవారిలో మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతర హార్మోన్లు, హార్మోన్ల సమస్యలు, ముఖ్యంగా పిసిఓడి, ఇవన్నీ కూడాను రకరకాల కారణాలు ఈ ఆడవారిలో సమస్యలకు కారణం అండి.
1: డాక్టర్ గారు, మరి ఈ థైరాయిడ్ వల్ల ఆడవారిలో కలిగే ఇతర ఆరోగ్య సమస్యల గురించి చెప్పండి.
0: ఆడవారిలో హైపోథైరాయిడిజం, బరువు ఎక్కువగా పెరగడం, విపరీతమైన నీరసము, ఋతుక్రమ సమస్యలు, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, కొన్నిసార్లు అందంపై ప్రభావము అంటే విపరీతంగా జుట్టు రావటము, చర్మం పొడిపోవటము, ముఖం మరియు కళ్ళ కింద వాపు రావటము, మలబద్ధకము, చలిని అసలు తట్టుకోలేకపోవటము, మతి మరుపు, డిప్రెషన్ ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. ఇంకా హైపర్ థైరాయిడిజం, వీటి వలన అందరికి ఉండే జబ్బు లక్షణాలు ఉంటాయి. దాని తోడు ఇంకా ఋతుక్రమంలో మార్పులు ఉంటాయి, విపరీతమైన ఆందోళన ఉంటుంది, తర్వాత అందులో లాగానే వేడిని అసలు భరించలేరు, చెమట్లు ఎక్కువ వస్తూ ఉంటుంది, నిద్ర సరిగా ఉండదు, తరచూ విరోచనాలు అవ్వడము, ఇవన్నీ ఉంటుంది. ఇంకా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కూడాను దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి, గర్భధారణ సమయంలో సమస్యలు, మొదటి 3 నెలల అవార్షణ అవ్వడము, పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రభావం ఉంటుంది. ఇంకా పోస్ట్ పార్టం హైపోథైరాయిడిజం అంటారు, దాన్ని థైరాయిడైటిస్, కొందరిలో ప్రసవం తర్వాత గ్రంథి వాపు గురవుతూ ఉంటుంది, ఇది తాత్కాలిక సమస్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి థైరాయిడ్ వ్యాధికి ఎటువంటి చికిత్సలు ఉంటాయండి?
0: మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదు, హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కావట్లేదు, కాబట్టి దీనికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఆ తగు విధంగా వాడాల్సి ఉంటుంది. ఆ యొక్క రోగి యొక్క బరువు, టిఎస్హెచ్ స్థాయిల్ని బట్టి 6-8 వారాలకు ఒకసారి ఒక స్థాయిలను నిర్ధారించి డోస్ ని మారుస్తుంటారు. ఇంకా హైపర్ థైరాయిడిజం అంటే హార్మోన్ల యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ఇది యాంటీ థైరాయిడ్ మందులు ఉంటా ఉంటాయి, వాటికి కొన్నిసార్లు రేడియో యాక్టివ్ అయోడిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకొంతసార్లు బీటా బ్లాకర్స్, ఎందుకంటే వారి యొక్క గుండె వేగంగా కొట్టుకోవడము, చేతులు వనకటము, సో కంగారు, ఇవన్నీ కూడాను బీటా బ్లాకర్స్ అనే యొక్క మందు తగ్గిస్తూ ఉంటుంది. థైరాయిడ్ నాడిల్స్, గాయిటర్స్ మెడికల్ మేనేజ్మెంట్ కాదు, సర్జికల్ మేనేజ్మెంట్ అంటే సర్జరీ చేసి ఆ సైజ్ ని తగ్గించాలి. క్యాన్సర్ అయితే క్యాన్సర్ తగ్గట్లు కూడాను సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలా ఉంటూ ఉంటాయి. ఆ యొక్క జబ్బును బట్టి నిర్ధారిస్తామండి.
1: డాక్టర్ గారు, మరి థైరాయిడ్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అలాగే థైరాయిడ్ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మరి మీరు మా శ్రోతలకు ఇచ్చే సలహాలు, సూచనలు.
0: ఇది ఒక మంచి అవగాహన కలిగించే ప్రశ్న అండి. థైరాయిడ్ రాకుండా కొన్నిసార్లు మనం ఆపలేము, ఎందుకంటే కొన్ని జన్యుపరమైన కొన్ని ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వచ్చిన రక్షించుకోవచ్చు, రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో అందులో ఏంటంటే సమతుల్య ఆహారం, కొంచెం పోషకాలు ఉండేలాగా చూసుకోవడం. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా అయోడిన్ సమపాలలో ఉండాలి. అందుకోసమని మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే అయోడినైజ్ సాల్ట్ ఖచ్చితంగా ఉండేలాగా చూస్తున్నారు. 2 సెలీనియం, జింక్ అనే హార్మోన్స్ కి సంబంధించిన మైక్రోన్యూట్రియంట్స్ అంటాం వాటిని, అవి ఉండేలాగా చూసుకోవాలి. అవేంటంటే బాదం పప్పు, జీడిపప్పు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు ఇవి ఎక్కువ ఉంటుంది. విటమిన్ డి అనేది సరిపాలలో ఉండాలి. అదేంటంటే మనకి ఎండకెళ్తేనే అది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఎండకెళ్ళి శారీరక శ్రమ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు.

0: దాని కూడాను విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా గాయిట్రోజెన్స్ అని కొన్ని పదార్థాలు ఉంటాయి, అవేంటంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొక్కోలీ, ముల్లంగి, సోయాబీన్స్ ఇలాంటివి ఉంటాయి. వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ పచ్చి రూపంలో కాకుండా బాగా ఉడికించి తీసుకున్నట్లయితే ఆ గాయిట్రోజెన్స్ అనే వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇంకా ఇంత ముందు చెప్పినట్లుగా స్త్రీలలో ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అనేది కొంత ఉపయోగపడతా ఉంటుంది. దాని వల్ల ఏంటంటే కార్టిజోల్ అనే హార్మోన్ తగ్గుతుంది, అది ఇండైరెక్ట్లీ థైరాయిడ్ హార్మోన్స్ కూడాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. దానికి రోజు యోగా, ధ్యానం, కనీసము 15 నుంచి 20 నిమిషాలు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటా ఉండాలి. ఇంకోటి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఇవి రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్, ఓకే, ఇంకా అలవాటు ఉన్న వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్స్ ఇలాంటివి కూడా చేస్తే మంచిదండి. ఇంకా ప్లాస్టిక్ అనేది తగ్గించుకోవడం, ఇవన్నీ మైక్రో ప్లాస్టిక్ ఉంటా ఉన్నాయి ఈ రోజుల్లో, వాటిని ఎండోక్రైన్ డిస్టర్బ్స్ అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్లో వేడి వేడి పదార్థాలు, వేడి నీళ్ళు తాగడం వల్ల అట్లా వస్తుంటది. దానికి బదులు గాజు లేదా స్టీల్ పాత్రలను వాడడం మంచిదండి. ఇవి కాకుండా వంశపారంపర్యంగా ఎవరికైనా థైరాయిడ్ ఉంటే మిగతా వాళ్ళు క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం ఒక అత్యుత్తమైన పద్ధతి. ఇవన్నీ చేస్తే కొంతవరకు మనము థైరాయిడ్ యొక్క జబ్బుల్ని రాకుండా చూసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
1: థైరాయిడ్ సమస్యల గురించి, రకాలు, అలాగే లక్షణాల గురించి, చికిత్సల గురించి మీ అమూల్యమైన సలహాలు, సూచనలతో థైరాయిడ్ వ్యాధి పట్ల చక్కటి అవగాహన కలిగించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో కొత్తగూడెం స్టేషన్ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
2: మీరింతవరకు థైరాయిడ్ సమస్యలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ ఇ బాబురావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి.
3: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
7: నాగోటు శృతిలోనా
6: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
7: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా.
8: మాటలు మీవి, పాటలు మావి.
6: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
8: మరొక నెంబర్ 2950-399.
7: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
6: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
8: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
7: పాడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటగా వినండి కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి పాటని.

0: ಸಕಲ ಪಾಪ ಶಿಕ್ಷಣ ದಕ್ಷುಂಡ, ಚಂಡಧರ ದಂಡಧರ ಬಾಹುಮಂಡಿತ ವಿಗ್ರಹುಂಡ, ನಿಖಿಲ ಚರಾಚರ ಜೀವ ಪ್ರಾಣ ನಿರ್ಮೂಲನಾದ ಯಮುಂಡ ಯಮುಂಡ.
1: చిత్రగీతాలు విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: నాగోటు శృతిలోనా
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
3: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా.
4: మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
4: మరొక నెంబర్ 2950039.
3: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
2: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35కు,
4: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30కు పునఃప్రసారం.
3: ఆడుతూ పరవశించు జన్మ జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: ఆకాశవాణి గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు, గిరిసీమలు, గిరిజనుల కార్యక్రమం.
5: ఈనాటి కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు.

0: గిరిజన పాటలు విన్నారు.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం విన్నారు.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో, అనంతరం 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. దేశ సేవతో పాటు ఉన్నతమైన హోదా, గౌరవప్రదమైన జీతం కోరుకునే వారికి చక్కటి అవకాశానికి స్వాగతం పలుకుతుంది ఇండియన్ ఆర్మీ. ఇది టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ టీఏఎస్ 56వ నోటిఫికేషన్. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అవివాహిత పురుష అభ్యర్థులు ఈ సువర్ణావకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక అనేది చేపడతారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 విధానంలో లేదా తత్సమానమైన కోర్సు పాస్ అయి ఉండాలి. జేఈఈ మెయిన్ 2026 పరీక్ష తప్పనిసరిగా రాసి ఉండాలి. జేఈఈ ర్యాంక్ ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేస్తారు. నోటిఫికేషన్లో నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా అవివాహితుడై ఉండాలి. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటారు, అది పరిశీలిస్తారు. ఇంటర్మీడియట్ మార్కులు ప్రధానంగా జేఈఈ మెయిన్ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా కటాఫ్ నిర్ణయించి షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందజేస్తారు. అభ్యర్థులు వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమకు నచ్చిన సెంటర్ను ఎంచుకోవచ్చు. అయితే తుది ఎంపిక మాత్రం బోర్డుదే ఉంటుంది. వయసు విషయానికి వస్తే అభ్యర్థులు 1 జనవరి 2027 నాటికి 16.5 సంవత్సరాలు తక్కువ కాకుండా 19.5 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. అంటే అభ్యర్థులు 2007 జూలై 1 కంటే ముందు 2010 జూలై 1 తర్వాత జన్మించిన వారై ఉండకూడదు. ఇంటర్వ్యూను అత్యంత కీలకమైన దశలతో నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్, భోపాల్, బెంగళూరు, జలంధర్లలో సెలక్షన్ సెంటర్లలో 5 రోజుల పాటు మౌఖిక పరీక్షలు జరుగుతాయి. ఇందులో 2 స్టేజులు ఉంటాయి. స్టేజ్ 1, ఇందులో యాప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్ఫెక్షన్

0: డిస్కషన్ టెస్ట్లు అనేవి ఉంటాయి. అయితే ఇందులో ఫెయిల్ అయిన వారు మొదటి రోజే వెనుదిరగాల్సి ఉంటుంది. ఉత్తీర్ణులు మాత్రమే ఆ తర్వాతి దశకు సెలెక్ట్ చేయబడతారు. స్టేజ్ 2, ఇది 4 రోజుల పాటు ఉంటుంది. ఇందులో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్కులు, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. 5వ రోజు తుది ఫలితాలు ప్రకటించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 2 ఆగస్టు లేదా 2 సెప్టెంబర్ నెలల్లో షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు సమీపంలోని మిలిటరీ హాస్పిటల్లో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థి సైన్యానికి పూర్తి ఫిట్గా ఉన్నాడని మెడికల్ బోర్డు ధృవీకరించాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలో ఫిట్ అని తేలిన వారిని మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఖాళీల సంఖ్యను బట్టి మెరిట్ ఆర్డర్లో జాయినింగ్ లెటర్స్ అనేవి పంపబడతాయి. తుది జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు ఫ్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడమీ 4 ఏళ్ల పాటు శిక్షణ ఉంటుంది. ఇందులో 3 సంవత్సరాల పాటు పూణే, మౌ, సికింద్రాబాద్లలో కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, దీంట్లో శిక్షణ ఉంటుంది. ఇలా 4 ఏళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన క్యాడెట్లకు ఇంజనీరింగ్ డిగ్రీని అందజేస్తారు. అనంతరం భారత సైన్యంలో లెఫ్టినెంట్ హోదాతో పర్మనెంట్ కమిషన్ శాశ్వత ఉద్యోగాన్ని వారు పొందగలుగుతారు. శిక్షణ సమయంలోనే క్యాడెట్లకు నిబంధనల ప్రకారం ప్రతి నెల 15,500 రూపాయల స్టైఫండ్ను అందజేస్తారు. 4 ఏళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల పే స్కేల్ వీరికి ఇవ్వబడుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ సేవలు, ఇతర సర్వీసులు అదనంగా ఉంటాయి. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.joinindianarmy.nic.in. ఈ వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం, దరఖాస్తు విధానం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 12, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, మీ మాటతో ఓ పాట. శ్రోతలు తమకిష్టమైన పాటలను ప్రత్యక్షంగా ఫోన్లో కోరుకొని వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874429508 2950309. మరి ఇంకెందుకు ఆలస్యం? కాల్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినేయండి. ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ నుంచి కాల్ చేశారు. ఏ సినిమాలోని పాట విందామని కాల్ చేశారండి? ప్రేమించేది ఎందుకమ్మా చిత్రం నుంచి. తప్పకుండా వినిపిస్తున్నామండి, వినండి.
1: మా కోసం, మన శ్రోతలందరి కోసం,
0: వింటున్న శ్రోతలందరి కోసం.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విశ్వనాథ మండలం రాఘపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు.
0: వెంకటరాములు గారు, ఏం చేస్తుంటారండి?
1: నేను వ్యవసాయం చేస్తా సార్, వ్యవసాయంతో పాటు వ్యాపారం చేస్తా ఉంటా.
0: ఓకే అండి, ఈరోజు ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?
1: ఇవాళ మధ్యకి మాకు మా రైతులందరికీ కూడా సంతోషమైన రోజు సార్. ఇలా
0: చెప్పండి, దేనికి?
1: రాత్రి వర్షం పడింది.
0: ఓకే అండి, మీకే కాదు అందరికి.
1: చల్లగా ఉంది, మా రైతులకి ఇప్పుడు కావాల్సిందే వర్షం.
0: అవునండి, అవును.
1: అందులో బతుకమ్మ సినిమా నుంచి సినికమ్మ సినికమ్మ అన్న పాట ఉంటుంది సార్, వర్షం పాట, అది వినిపించండి.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: మా శ్రోతలందరి కోసం సార్, మా రైతులు, మా శ్రోతలు.
0: ఓకే అండి, శ్రోతల కోసం, వింటున్న అందరి కోసం అండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: अनुवोस इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स इन ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం నాణ్యమైన విద్య 100% ప్లేస్మెంట్ మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్ కాల్ చేయండి 9246907407
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కార్యక్రమంలో తర్వాత శ్రోత, హలో.
3: నమస్కారం సార్.
2: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సతీష్ చారి, నేను రాణాపాల మండలం ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నా సార్. బాగున్నారా సార్?
2: ఈర్లపూడి గ్రామం నుంచి.
3: అవును సార్.
2: బాగున్నామండి. మీరు బాగున్నారా?
3: మేము చాలా చాలా బాగున్నాం సార్.
2: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
3: నాకు ఈరోజు వర్షం నుంచి మెల్లగా కరగనే పాటగా వస్తారు. ఇప్పటిదాకా ఎండలతో బాగా ఇబ్బంది పడ్డా మనం.

0: ఈ మధ్య నుంచి ఒక 2-3 డేస్ నుంచి కొన్ని వర్షాలు పడుతున్నాయి సార్. వాతావరణం కూడా చాలా చల్లగా అయింది.
1: అవునండి, అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ వాన పాటలే కోరుతున్నారు మంచిగా.
0: అవునవును సార్, అందరూ వాన పాటలే కోరుతున్నారు.
1: ఇన్ని రోజులు ఎండ తీవ్రత తోటి ఇబ్బంది పడ్డాం, చల్లగా వినండి మరి పాట.
0: ఓకే సార్, ఈ పాట మా అబ్బాయి లక్ష్మి లక్షిత్రామ్ కోసం సార్.
1: ఓకే అండి,
0: స్పెషల్గా.
1: ఓకే అండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కారేపల్లి రాంబాబు.
0: రాంబాబు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: ఖైదీ నెంబర్ 786 నుంచి గుహువా గోరింగ్ అనే పాట వినిపిస్తుంది సార్.
0: తప్పకుండా అండి, వినిపిస్తున్నాం వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు అండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో
1: సార్. గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: సార్ బాగున్నాం సార్. ముందుగా మా నన్నమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. నిన్న దొరకలేదు ఫోన్, నిన్న ఫోన్ లేదు కదా సార్?
0: అవునండి, లేదండి.
1: దానివల్ల ఈ రోజు చెప్తాను సార్.
0: సరే అండి, ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: రిలేటెడ్ గా చెన్నకేశవ సినిమా నుంచి హాయి హాయి హాయి హాయి అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా అండి, వినిపిస్తున్నాం. వినండి,
1: ధన్యవాదాలు.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త,
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: కార్యక్రమం తర్వాత శ్రోత, హలో.
6: హలో, శుభోదయం సార్.
5: శుభోదయం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: చిన్నపాసి ఇల్లందు బాటం ఫిట్ బస్తీ.
5: ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి గారు.
6: అవును సార్.
5: ఏ సినిమా నుంచి పాట విందామని?
6: తుమ్మొకరిది సోసొకరిది నుంచి ఆకాశం నీ హద్దులు అనే పాట వినిపిస్తారు.
5: పాడండి మాకోసం.
6: అంతే మామూలే సార్.
5: సరే అండి, వినిపిస్తాను.
6: ఓకే సార్,
5: ధన్యవాదాలండి.

0: ఎత్తులు చిత్తులు వెయ్యరా, ఎత్తులు చిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హక్కు.
1: కార్యక్రమంలో తర్వాత శ్రోత, హలో.
2: హలో, శుభ మధ్యాహ్నం సార్.
1: శుభ మధ్యాహ్నమా?
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అమ్మా.
2: మా అన్న ఫోన్ కలిసినందుకు, తర్వాత వెంటనే నా కలిసినకు సంతోషంతో నేను ఏం మాట్లాడాలో నాకే అర్థం కాదు సార్. ఇవాళ మా అన్న చెల్లెలు అనుబంధాలు ఎట్లా ఉంది చూడండి.
1: ఒకరి తర్వాత ఒకరు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు?
2: నాకు జానీ సినిమా నుంచి మహారాజు మా అన్నయ్యని పాట వేయండి సార్. ఎందుకంటే ఫోను ఎట్లా కలుస్తారు ఏందని కొంతమంది అంటారు, కానీ మా అనుబంధం అట్లా ఉంది. మా అన్న తర్వాత నేను వచ్చేసిన నాకు చాలా సంతోషం ఉంది సార్.
1: ఓకే అమ్మ, ధన్యవాదాలు.

మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టగతము.

0: హలో
1: హలో సార్ నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎదిగండి నెహ్రూ బస్తి నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: నాకు ఈరోజు ప్రేమాభిషేకంలో వందనం నీ అందమే ఒక అందనం అనే పాట వినిపించండి.
0: ఓకే అండి, వినిపిస్తున్నాం, వినండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రుద్రంపూర్ చికెన్ షాప్ రాములు.
0: రుద్రంపూర్ నుండి చికెన్ షాప్ రాములు గారు?
1: అవును సార్.
0: చెప్పండి విశేషాలు.
1: సాయిబారం నుండి మూడు నుండి మాకు ఆకాశం ఎందుకో పట్టబడ్డ నుండి పంపండి సార్.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన
4: తర్వాత శ్రోత. హలో,
5: హలో, నమస్తే బాబు. శ్రీధర్ బాబు, బాగున్నారా?
4: బాగున్నామమ్మా, మీరు బాగున్నారా?
5: బాగున్నాను.
4: ఈరోజు ఏ సినిమా నుంచి పాట వింటారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: ఆర్తి కాలనీ పాతపాల అంతరించి శారదా.

0: మాట్లాడుతున్నాను.
1: చాలా రోజుల తర్వాత కలిసినట్టుంది మీ కాల్.
0: అవును
1: చెప్పండి అమ్మా, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
0: సిరి సంపదల చిత్రంలో సుశీల గారు పాట వినిపించండి.
1: తప్పకుండా అమ్మా, వినిపిస్తున్నాం, వినండి.

0: తర్వాత శ్రోత హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సీతంపేట నుంచి మురిపూడి స్వరూప సార్.
0: స్వరూప గారు ఏం చేస్తుంటారండి?
1: ఆకుకూరలు పండిస్తామండి.
0: ఆకుకూరలు పండిస్తారా? అయితే వర్షం
1: పడింది పండిస్తాం.
0: ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినట్టున్నాయిగా.
1: ఇప్పుడు జూలైలో పోస్తామండి.
0: ఓకే ఓకే. ఏ సినిమా నుంచి ఈరోజు పాట వింటారు?
1: ఈరోజు ఎగిరే పావురం సినిమా నుంచి. గుండెగూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుకుంది అన్న పాట కావాలి సార్.
0: వినిపిస్తున్నాను.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నా.
0: స్వీటీ గారు బాగున్నారా?
1: బాగున్నాను శ్రీధర్ గారు, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాం అండి. ఈరోజు ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: మగధీర మూవీ నుంచి కంచెదార బొమ్మ బొమ్మ.
0: పాడండి.
1: అంతగా రాదండి నాకు.
0: ఓకే అండి, వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే.

0: కరెక్ట్. తర్వాత శ్రోత, హలో.
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పునం రమేష్ సార్, లక్ష్మీదేవి వెళ్ళి మండలం సీతారాంపూర్ నుంచి.
0: రమేష్ గారు ఏం చేస్తుంటారండి?
1: పవర్ ప్లాంట్ చేస్తుంటారు సార్.
0: ఓకే ఓకే అండి. ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: సార్ బాగున్నా సార్, స్పీకర్ సార్.
0: బాగున్నాం అండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: ఈరోజు ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: మెరుపు కళ్ళల మూవీ నుంచి. ఓ అన్నా పడితే కొంత కొనాయి.
0: పడుతుందండి మీ దగ్గర వర్షం మరి?
1: నైట్ పడింది సార్.
0: నైట్ పడిందా? ఓకే అండి. ఓకే అండి, చల్లగానే ఉండాలి వాతావరణం, కొంచెం ఉపశమనంగా ఉంటుంది.
1: సరే, ఎరుపు కళ్ళల మూలించి ఓ అన్నా పడితే కొంత కొనాయి.
0: వింటున్నా,

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, నాచారం గ్రామం దమ్మపేట మండలం నుంచి మాట్లాడుతున్నా సార్.
0: ఈరోజు ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?
1: విచిత్ర బంధం సినిమా నుంచి.
2: ఒక పూల తోట వలసి ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట.
1: ఈ పాట వినిపించండి సార్.
0: వినిపిస్తున్నాం, వినండి.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట. శ్రోతలు తమకిష్టమైన పాటలను ప్రత్యక్షంగా ఫోన్లో కోరుకొని వినే కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు సుగ్రీవ గారు. ఇప్పటి వరకు మీకు ఇష్టమైన పాటల్ని వినిపించిన నేను మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన మంచి మనసులు చిత్రం నుంచి పాటలు వింటారు.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన

0: విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్

9736757 వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన లావణ్య ఆర్ట్స్ వారి మంచి మనసులు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రంలోని పాటలు పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, కెఎస్ గోపాలకృష్ణన్, వాణి జయరాం. సాహిత్యం ఆత్రేయ అందించారు. సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి కార్తీక్ పాడిన పాట చిత్రం గజిని. Some more.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చిబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.

0: ఏంటి తెగ ఓవర్ చేసినావు?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానివి కదా.
2: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో.
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు
1: మంచి మూడ్.
0: అయ్యో
3: చేదా చేదా చేదా, నా మాటంటేనే చేదా. నన్నే కాదు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటున్నారు. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి భాగమతి చిత్రం నుండి శ్రేయ ఘోషల్ పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
2: మరొక నెంబర్ 2950-39.
1: ఒక మాట 10 మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: ఆడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి వాలి చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట. సాహిత్యం భూనచంద్ర, సంగీతం దేవా.
2: December 3rd, 1865. October 28th, 1886. The Statue of Liberty.
3: January 2nd, 1920.
4: September 2nd, 1920.

0: ఒకరోజు మౌతర్కం ప్లే చేస్తుంది, నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారేంటి? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: నన్ను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పిన రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని కిస్ చేశాను.

మీరు వింటున్న ఈ పాట సఖీ చిత్రం నుండి ఎస్పీ చరణ్ పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆవార చిత్రం నుండి యువన్ శంకర్ రాజా తన్వి పాడిన పాట. వెన్నెల కంటి సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 12:40 వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: ఇప్పుడు వినటి పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
6: మీరు ఇంతవరకు పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాతి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండల సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ

0: ఉంది. ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు, అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తి బన్తా జా రహా హై. ఆనే వాలే సాలో మే హమారి యే ఖాతి ఔర్ బులంద్ హోగి. ఒలింపిక్స్ కే లియే హమారి తయారియా భీ భారతీయ ఎస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై. హమే ఛోటా నహీ సోచనా హై, హమే లక్ష్య ఊంచే రఖనే హై ఔర్ ఉన్హే ప్రాప్త కర్నే కే లియే పూరి తాకత్ లగా దేని.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యాన్ని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: అనంతరం ఆయన 14వ కులంటర చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xandltrnews_hvdను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈ రోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30%

0: ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ ఉప పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-25 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆధిక్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ్ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ది, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి బొంబాయి సినిమా నుండి చిత్ర పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొదటి 2వ సంవత్సరం జనరల్ వొకేషనల్ కోర్సులకు కలిపి 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు.

మొదటి సంవత్సరం పరీక్షల్లో 2,67,331 మంది విద్యార్థులు హాజరుకాగా 1,84,042 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరం పరీక్షలకు 1,31,128 మంది విద్యార్థులు హాజరుకాగా 64,639 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం

0: ఉంచింది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే పాల్గొంటున్నారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక అభివృద్దికి ఊతమివ్వడం, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో కాలుష్యరహిత నగరంగా రాణించేలా తీర్చిదిద్దుతామని, ఈ నగరం భవిష్యత్తుకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు అందజేశారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో ఈ ఉదయం నిర్వహించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత పరేడ్లో పాల్గొన్న మంత్రి, కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులు ప్రజాసేవ, కర్తవ్య నిష్ట, నిజాయితీని తమ సేవా జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్దికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్ కు రాష్ట ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టన్ ఒబువాడుమ్ టానో నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు.
1: మన ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క వికసిత్ భారత్ యొక్క లక్ష్యంతో ముందుకెళ్తూ భారతదేశాన్ని 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలోకి తీసుకెళ్లినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని అర్బన్ ఎకో పార్కులో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
2: చెట్లు నాటడము, చెట్లు పెంచడము, ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మనకు వర్షాలు మంచిగా వస్తాయి. వర్షాలు మంచిగా వస్తేనే రైతులందరూ కూడా సంతోషపడతారు. ఇవన్నీ కూడా మన ఫారెస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.
0: నేరస్తులకు, సంఘ విద్రోహ శక్తులకు భయమనేది ఉండాలని రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్ జిల్లాలో పోలీస్ అధికారులతో శాంతి భద్రతల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా స్థాయిలో యోగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పిలుపునిచ్చారు.

0: ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జగిత్యాల జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగా వల్ల ఏంటంటే కొన్ని రకాల జబ్బుల నుంచి మనం కాపాడుకోవచ్చు, మన ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనము మెడిటేషన్ ఏదైతే అందులో పార్ట్ ఆఫ్ ద యోగా ఉందో, ఆ మెడిటేషన్ వల్ల కూడా మనకు లంగ్స్ కానీ కార్డియాక్ యాక్టివిటీ కానీ కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది. ఆ యోగా ట్రైనర్స్ ద్వారా ఎక్సర్సైజెస్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
0: రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా పనిచేద్దామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టర్ కాంప్లెక్స్ భవన సముదాయం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ చిత్రా సౌమ్యతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరమని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లోకోజీ సతీష్ ఆకాశవాణితో చెప్పారు.
2: రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ప్రపంచంలోనే ముందుండడం చాలా గొప్ప విషయం. అలాగే చంద్రయాన్3 విజయము, G20 సదస్సు నిర్వహణతో మన దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పవచ్చును. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, ఎగుమతులు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందనే విషయం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చును.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తోందని మహబూబాబాద్ జిల్లా వాసి ధారా ఇందు భారతి ఆకాశవాణితో చెప్పారు.
3: ఆర్టికల్ 370 రద్దు, బలమైన జాతీయ భద్రతా విధానం, నక్సలిజం క్షీణత, ఈశాన్య భారతదేశంలో శాంతి మరియు అభివృద్ది, బలమైన సరిహద్దులు, విస్తృతమైన సామాజిక భద్రత వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా ఆధునీకరణ చేసినటువంటి భారతదేశాన్ని, భారత్ స్టార్టప్ సంస్కృతి ఎదుగుదలకు తోడ్పడుతూ జాతీయ పునర్జీవనానికి కొత్త యుగాన్ని సూచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం.
0: వరంగల్ జిల్లాలోని 39 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు, 39 ఇన్స్పెక్టర్ల పోస్టులకు 1226 మంది, 39 ఆయాల పోస్టులకు 282 మంది దరఖాస్తులు సమర్పించినట్టు డీఈఓ ఎల్వి గిరిరాజ్ గౌడ్ తెలియజేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తెలిపారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: రైతులు తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం విత్తనాలు విత్తుకోవాలి. కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్ పామ్ లాంటి పంటలు ప్రతి గ్రామంలో 50 ఎకరాలు కనుక సాగు చేసినట్టయితే మార్కెట్ డిమాండ్ ప్రకారం అన్ని అందుబాటులో ఉంటాయి. రైతులకి మనకి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ప్రతి గ్రామంలో 50 ఎకరాల్లో పంట మార్పిడి ద్వారా కూరగాయలు, పూలు, ఆయిల్ పామ్ ఇలాంటి పంటలు వేసుకోవాలని, మలబరీ పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
0: ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

సామాజిక కవిత్వం తొలి సంతకం కవితా సంపుటి. సామాజిక స్పృహ కలిగి ఉండడమే కాదు తన మొదటి పుస్తకం తొలి సంతకంతో 63 సామాజిక కవితలను వెలువరించారు కవయిత్రి విశ్వేక. నేను సైతం అంటూ సమాజానికి కొంతైనా ప్రేరణ ఇవ్వాలని, మార్పు దిశగా ఒక్క అడుగుపడినా తన లక్ష్యం నెరవేరినట్లే అంటూ అందమైన దస్తూరిలా అద్భుతంగా తన కవితలను పొందుపరిచారు ఈ కవితా సంపుటిలో. ఈ పుస్తకంలో మచ్చుకు కొన్ని కవితలు చూద్దాం. తెలుగు తల్లికిదే వందనం అను కవితలో, తేనెలొలికే భాష నా తెలుగు భాష, అందమైన భాష నా అమ్మ భాష, అమ్మా అని పిలుపులో అనురాగం మలుపులో చిందు భాష తెలుగు, చిప్పిల్లు భాష తెలుగు, అన్నమయ్య కీర్తనలు త్యాగరాయ నాదాలు, ఆధ్యాత్మిక తెలుగురా విశ్వనాథ పదములో తెలుగురా, కృష్ణశాస్త్రి కవితలో గాంభీర్యం తెలుగురా, కాలోజీ పాటవం శ్రీశ్రీలో పౌరుషం విప్లవించు తెలుగురా అంటూ ఛందస్సులను వ్యాకరణాలను తెలుగు భాషకు అలంకారులుగా కవులను కళాకారులను కీర్తిస్తూ వారి రచనలలోని నిండుదనమే తెలుగు, అల్లూరిలో ఆవేశం కందుకూరి వీరేశం చైతన్యపు తెలుగురా, మమకారపు లాలింపు ఆత్మీయపు తెలుగురా, నరనరాల ప్రవహించే జీవనది తెలుగురా, భాషలెన్ని నేర్చిన పలుకు భాష అమ్మ భాష, నిన్ను నువ్వు మరచినా మరువలేని మధుర భాష తెలుగు తల్లికిదే వందనం అంటూ ఎంతో అద్భుతంగా వర్ణించారు. నిజమే కదా, పరభాషా కవులు సైతం ప్రశంసించిన భాష మన తెలుగు భాష. ఓ వీర సైనిక అను కవితలో, రేయి పగలు దేశమే ప్రాణంగా, దేహమే దేశభక్తి క్షేత్రంగా, కర్మభూమిపై తన చివరి శక్తి కణం ఆవిరయ్యే వరకు, రణభూమిలో ఛాతి ఎదురొడ్డి మరణానికి తన రక్తపు పదును చూపే వీర సైనికుని దేశభక్తికి నిండు మనసుతో మోకరిల్లుతూ నీరాజనాలు అర్పించిన తీరు ఎంతో శ్లాఘనీయం. జాగృత పతాక అను కవితలో, త్రివర్ణ పతాకాన్ని సత్య నిర్వచనా వేదముగా, ధర్మదేవతా పాదముగా, ఐక్యమతవాదంగా భావించిన విధానం ఎంతో బాగుంది. అమ్మంటే అలానే అను కవితలో, అమ్మ ఎందుకో నచ్చేది కాదు, చిన్న తప్పుకు వేసే శిక్ష, మార్కులు తక్కువ వస్తే కొట్టే దెబ్బలు, నియంత్రించే ఆ ధోరణి క్రమశిక్షణ అస్సలు నచ్చేది కాదు. అమ్మ ఎందుకిలా అనుకున్నా అప్పుడు, కాని నా పిల్లలకు అమ్మగా అయ్యాక తెలిసింది అమ్మంటే అలానే అని. అవి శిక్షలు కాదు, శిక్షణ అంటూ రాసిన ఈ కవిత అమ్మగా మారిన ప్రతి ఆడపిల్ల గుండె తలుపును తడుతుంది. రైతు మట్టి అనే కవితలో, స్వేదాన్ని చిందించే శ్రమజీవి రైతు, ప్రగతి వృక్ష పటిష్ట వేరు రైతు మట్టి, అవనిని నడిపించే ఆహారం రైతు, ఆద్యంతం అన్నింటికీ ఆధారం మట్టి, పచ్చదనాన్ని సృష్టించే బ్రహ్మే రైతు, వెచ్చదనంతో హత్తుకునే అమ్మే మట్టి, మట్టితో మమేకమయ్యే పునీతుడు రైతు, రైతును అభిషేకించే పవిత్ర ద్రవ్యం మట్టి అంటూ రైతుకు మట్టికి గల బాంధవ్యాన్ని వివరించిన తీరు ఎంతో హృద్యంగా ఉంది. మేడే అను మరో కవితలో, పగలనక రేయనక నకనకలాడే చప్పిడి డొక్కకు, గంజి కోసం గింజ కోసం, కూడు కోసం గుడ్డ కోసం, కండలను కరిగించి చెమటలతో చెలిమి చేసే బానిస బతుకుల వెట్టి చాకిరిని వివరించిన తీరు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది. క్షమస్తత్వం అను కవితలో, ఆమె అంతే కన్నీటిని రెప్పమాటున బాధను పంటి బిగువున భరిస్తూ క్షమిస్తూ సర్దుకుపోతూ కుటుంబ శ్రేయస్సే తన జీవిత పరమావధిగా జీవనం సాగించే గృహిణి, తన అంతరంగ మదనాన్ని ఎంతో ఆర్తితో ఆవిష్కరించారు కవయిత్రి. నేనెరుగనైతినే చెలి అనే కవితలో, ఆత్మీయతకు నిర్వచనంగా అనుంగు సఖివయ్యావు, ఓటమిలో ఓదారుస్తూ గెలుపుకు ప్రేరణవయ్యావు, అహర్నిశలు ఆలంబనవయ్యావు, వ్యక్తిత్వాన్ని దిద్దుతూనే అస్తిత్వాన్ని నిలుపుకునేవు, నీ సహనంతో సుగుణంతో నన్ను నీకు అనుగుణంగా మార్చుకుని నా సగపాలు కాస్త ఎప్పుడు నువ్వైతివో కద అంటూ తన అర్ధాంగిని పొగుడుతున్నట్లుండే ఈ కవితను ఎంతో రమణీయమైన పదబంధాలతో తెలిపారు ఉత్తరం. ఉత్తరం అంటేనే మనందరికీ ఓ ఎమోషన్, ఓ భావోద్వేగం. ఉత్తరం ఇప్పుడు అదే ఆత్మీయపు కబురుతో వస్తోంది. ఎన్నాళ్లకో గాని సందేశాలు మోసుకొచ్చే ఉత్తరం తన వరస మార్చుకుంది. పెరిగిన సాంకేతికతతో విదేశాలలో ఉంటున్న తమ పిల్లలు ఊరిలో ఉండే అమ్మమ్మ తాతయ్యల క్షేమ సమాచారాలను క్షణాల వ్యవధిలో అందిస్తుంది అంటూ ఇప్పటి ఉత్తరాన్ని ఎంతో సరికొత్తగా పరిచయం చేశారు కవయిత్రి. కన్నీరు కన్నీరు అనే కవితలో, ఆవేదనల అగ్నిపర్వతం బద్దలైనప్పుడు కంటి కొలను నుండి

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన పుస్తకం తొలి సంతకం, రచన నిశ్వైక, పుస్తక సమీక్ష శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమల్ల.
1: కవయిత్రి విశ్వైక గారి

విరుచుకుపడి ఎగిసే లావాయే కన్నీరు. కష్టాల అలలలో, నిరాశల సుడులలో నిరంకుశంగా ఉప్పొంగే ఉప్పునీటి సరస్సుగా కనురెప్పల పొరను చీల్చుకు ఎదిగే నీటి మొలకలు కన్నీరు. పుట్టుకతో తోడుండే నేస్తం కడసారి వీడుకోలుకు స్మృతి చిహ్నం. సాటిలేని బాంధవ్యానికి వేటి నిదర్శనమైన ఆజన్మ బంధువు కన్నీరు అంటూ రాసిన కవితలో ఎన్నో తడితడి అక్షరాలు. నానకూచి అను కవితలో తొలి సంతానం ఆడపిల్ల అని తెలియగానే మీరు పంచిన మిఠాయిల తీయదనం నాకు జీవితంలో అందించారు. అచ్చం నాన్నలా ఉన్నావు అంటే ఆ కూతురికి ఎంత సంబరమో కదా. రూపంలో, ప్రవృత్తిలో, అలవాట్లలో తను అచ్చం నాన్నపోలికే అంటూ తన మనసు మడిలో నీతి బీజాలను నాటిన రైతు నాన్న అంటూ నాన్నంటే తనకు ఎంత ప్రాణమో తెలిపిన విధానం ప్రతి ఆడపిల్ల హృదయానికి హత్తుకుంటుంది. ఉగాది. ఉగాది అను కవితలో వసంతమా తరుల విరుల సుగంధమా, వసంతమా ధరణీలలామ ఆనంద ప్రకాశమా, బంతిపూల మెడలు తెంపి బారెడు మూరెడు మల్లెలు అల్లి మామిడాకుల తొడిమెలు తుంచి ముఖద్వారానికి తోరణాలుగా సర్దాను. ఈ వస్త్రమంతా శోభలతో నిండాలని నైవేద్యాన్ని చేస్తున్న నాకు పత్రకుసుమ విలాపం వినవచ్చింది. ఒక్కనాడైనా కుక్కడి నీళ్లు గుమ్మరించావా అంటూ ఆక్రోశిస్తున్న ప్రకృతి బాధను తెలుపుతూ ఈ ఉగాది నుంచైనా ప్రకృతిని కాపాడుకుందామని మరుసటి వసంతాగమనానికి మనమందరం వన నివేదన కానిద్దాం అంటూ రాసిన కవిత ఎంతో సందేశాత్మకమైనది. అమ్మను కాపాడండి. నిలువెచ్చని నీటి గదిలో సుతిమెత్తని గోడల మధ్య తనకు తానుగా ఈత నేర్చుకుని అటూ ఇటూ తిరుగుతుంది ఆ జీవకణం. తానున్నదే ఒక ప్రపంచంగా, తాను వినే మాటలే శబ్దాలుగా, రక్త మాంసాలతో ఆకృతి దాల్చుతూ ఎదుగుతుంది అమాయక భ్రూణం. సాంకేతిక కిరణ పరికరము అంటే స్కానింగ్ తన కోసం కాచుకుందని ఆనవాళ్లు కనుక్కున్న వెంటనే యమ్మ పాశమై కాటు వేస్తుంది. ఆడబిడ్డలను ఇలా చంపుకుంటే అమ్మ ఎక్కడుంటుంది? జీవజాతుల రక్షణ జాబితాలో ఆడజాతి చేరకముందే అమ్మను కాపాడండి అంటూ భ్రూణ హత్యలను సంపూర్ణంగా నిరోధించాలని రాసిన కవిత ఎంతో ఆర్ద్రతతో గుండెను మెలిపెట్టేలా ఉంది. నా బాల్యం కవితలో నా బాల్యం అందమైన జ్ఞాపకాల మణిహారం, అంతులేని అనుభూతుల సమాహారం, వేమన సుమతి శతకాలు నేర్పిన నీతులు, గురజాడ వీరేశలింగం చూపిన బాటలు, ప్రయాణంలో చెట్లను లెక్కపెట్టే గణితం, నిమ్మ చెక్కలతో తరాజు చేసిన చరితం, బాల్యమంటేనే స్వర్గతుల్యం. ఏ వయసు వారికైనా తనివి తీరని జ్ఞాపకాల తడి అత్యంత మధురమైన ఆ బాల్యపు మధురిమలు తెలుపుతూ మన బాల్య స్మృతులన్నీ గుర్తుకు తెస్తారు కవయిత్రి. పరమవీర చక్ర అను కవితలో ఆ పతకాన్ని వర్ణిస్తూ దేవతల అస్త్రాల బలిమిలో మహాశక్తివంతమైన దదీచి మహర్షి వెన్నెముక, ఇంద్రుని వజ్రాయుధం, ధైర్య పరాక్రమాలతో నలుదిశల సైనికులు సాధించిన విజయాలకు దక్కే విశిష్ట పురస్కారం అంటూ పరమవీర చక్ర విశిష్టతను తెలిపిన భావాలు ఎంతో మహోన్నతమైనవి. ఓటు ఓటువో బుల్లెట్టు, నీ చేతిలోని విలువైన పనిముట్టు, బంగారు భవిష్యత్తుకై పట్టుబట్టు, ప్రజాస్వామ్య విలువలకు సామ్రాట్టు అంటూ దేశ భవితను నిర్ణయించే ఓటు కవితలో ఎంతో బాధ్యతాయుతమైన భావనను కనబరిచారు కవయిత్రి. వృద్ధాశ్రమాలు, ప్రాయమైన పసిపాపల పొదరిల్లు ఆ ఇల్లు, చివరి మజిలీ చేరినోళ్లను చేరదీసే చావిల్లు, మనసారా మాట్లాడే మమకారపు కౌగిల్లు, అవసానానికి ఆయుపోసే సంజీవిని ఆనవాళ్లు, వృద్ధాప్య ఊతంతో గట్టెక్కే ఆరళ్ళు, కడశ్వాసను కాపు కాసే కారుణ్యపు కావిల్లు అంటూ కవయిత్రి రాసిన ఈ కవిత ఎంతో పరిపక్వత గలది. నారీ భేరి అను కవితలో ఆమె ఎవరెస్ట్ మీద కాలు మోపింది, యుద్ధ విమానాలకు గమనం నేర్పింది, ఆధిపత్యపు వలను తెంచుకుంటూ అభివృద్ధి సోపానాలను కట్టుకుంటూ కదిలే ఆమె గెలుపు నారీ భేరిలా మార్మోగాలి అంటూ ప్రతి రంగంలో స్త్రీ సాధిస్తున్న అభివృద్ధిని వేనోళ్ల పొగుడుతూ కవయిత్రి విశ్వైక దేదీప్యమానంగా తమ కవితాజ్యోతిని వెలిగించారు. అమ్మ నీవు నీవులా ఉండు కవి, మనతో పాటు అమ్మ కూడా పెద్దదవుతుంది, అయినా ఇప్పటికీ కూడా ఆమె కళ్ళతోనే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఇలానే చెయ్యాలా, ఇలాగే కదా చెప్పాలి అంటూ ఒక స్త్రీ వివాహం తర్వాత తన ఆశలు ఆశయాలు తన ఉనికిని మర్చిపోయి కుటుంబమే శ్రేయస్సుగా అహర్నిశలు పాటు పడుతుంది. అలా వద్దు అమ్మా, నువ్వు నీలా ఉండు అంటూ కవయిత్రి అమ్మగా మారాక తనకు

పురించిన ఈ భావనను అక్షరీకరించిన తీరు ఎంతో హృద్యంగా ఉంది. జలపాతం హరివిల్లు రంగుల్ని మమేకం చేసుకున్న తేజోయామిని, నిరంతర నిర్మలగామిని, పర్వతగిరుల నడుమ సాగే వెన్నెల ఝరి, ఉరకలేసే ఉత్తుంగ తరంగలహరి, మూలికా సుగంధాలతో ఐక్యమైన అద్భుత సౌందర్య వాహిని అంటూ తన భావాలను ఎంతో రమణీయంగా వర్ణించారు కవయిత్రి. అపార మేధో సదనాలు, గ్రంథాలయాలు అంటూ పురాతన ప్రాపంచిక జ్ఞానాన్ని, తాళపత్ర గ్రంథాల సారాన్ని, వేద వేదాంగాల వైభవాన్ని, శతాబ్దాల కావ్య భాండాగారాన్ని ప్రోదీకృతం చేసుకున్న అక్షర నిక్షేపాలు, జ్ఞానామృతాన్ని అందజేసే క్షీరసాగరాలు, అనంతాక్షర కర్మాగారాలు అంటూ మస్తకానికి పుస్తకం ఎంత అవసరమో తెలిపిన ఈ కవిత ఎంతో విశేషాత్మకమైనది. నివాలిక అను కవితలో ఘాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నిర్యాణ సమయంలో ఇలా నివాళి అర్పించారు. సురుల సంగీత విభావరిలో స్వర్గ శిఖరమునకు ఆహ్వానం వచ్చేనేమో, ఇంద్రలోకమునకేగే బాలచంద్రుడు, కైలాసమున ఆమంత్రణముపై కదిలే వేణుగాన మధుర లాహిరులు చాలక, స్వరార్చన కైంకర్యములు కోరేనేమో శ్రీహరి, పాలకడలికి వెడలే పండితారాధ్యుడు, అమరపురికి తరిలే గాన గంధర్వుడు అంటూ రాసిన కవిత ఎంతో అద్భుతంగా ఉంది. వసుదైక పోరాటం, ఈ కవితలో కవయిత్రి గుండెలరచేత పెట్టుకొని ప్రపంచానికి సుస్థీ చేసింది, గుండెలరచేత పెట్టుకొని గస్తీ కాస్తుంది, కన్నెర చేసిన ప్రకృతి కరాల నృత్యం చేసింది అంటూ, కరోనా మహమ్మారి మన జీవితాలను ఎలా మలుపు తిప్పింది అంటూ రాసిన కవిత అప్పటి పరిస్థితికి అద్దం పట్టింది. లౌక్యం, లౌక్యం ఉంటేనే మనిషికి సౌక్యం, చిరునవ్వులతోనే బంధాలు కలుపుకోవాలి, కలుపుకోలుదనం చిలకరించాలి, అవే అనురాగ పరిమళాలు వెదజల్లాలి. భాష రాకున్నా భావం ముఖ్యం, ముఖ కవలికలు మూగ సైగలు చాలు, మూడు సంద్రాలు ఈదవచ్చు అని లౌక్యం కవితలో చెప్పిన తీరు స్ఫూర్తిదాయకం. సీతా కోకచిలుక, ఈ కవితలో సీతమ్మ కోకలందుకున్న వన్నెల ములక, హరివిల్లు సరస్సున జలకాలాడితివా, సప్తవర్ణాలను ముద్దాడితివా, విజయ పథాల దారులలో మానవాళికి ఓర్పు సహనాల విలువ తెలియజేసిన అద్భుత కీటకరాజమా, నీ అందంతో మమ్ము కట్టిపడేస్తున్నావు సుమా అంటూ సీతాకోక చిలుకను వర్ణించతీరు ఎంతో బావుంది. అన్నపూర్ణ వారసుడు, సూర్యుడు అతని కోసం నిరీక్షిస్తున్నాడు, ఆకాశం అతనికి సలాము చేస్తుంది, రంగులేని తమ వానబిడ్డకు అద్భుతంగా హరితవర్ణమత్తాడని, సాటివారి ప్రాణం నిలిపేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులను కాలానికి అరివిచ్చే యోగి అతడు, ధాన్యపు సిరులను లోకానికి దానం చేసే ఋషి అతడు, అన్నపూర్ణాదేవికి అసలైన వారసుడు, మానవ జాతికి ఆరాధ్య దేవుడు అని రైతుపై రాసిన ఈ కవిత ఓ మణికిరీటం లాంటిది. మద్యం, మద్యం ఒక మత్తు, పెట్టుకోకు దానితో పొత్తు, సంసార వృక్షాన్ని నాశనం చేసే విత్తు, ఇకనైనా తెలుసుకోకపోతే తప్పదు విపత్తు అంటూ మద్యం వల్ల జీవితాలు ఎంత అతలాకుతలం అవుతాయో తెలిపిన తీరు ఎంతో ఆలోచింపజేసేలా ఉంది. చిత్తరువు, నిశ్శబ్దంగా గోడకు నిలబడా చూస్తుంది చిత్తరువు, పెంచుకున్న సంబంధాలతో ముస్తాబైన సపరివార చిత్రం అంటూ ఉమ్మడి కుటుంబ గొప్పతనాన్ని తన అక్షరాలతో చిత్రీకరించిన చిత్తరువు కవిత ఓ అందమైన కుడ్య చిత్రంలా అగుపిస్తుంది. సౌకర్యం, సౌకర్యం అంటేనే ఒక మాదక ద్రవ్యం, అలవాటైతే అపసవ్యం, భవిష్యత్తంతా అయోమయం, లక్ష్య సాధనకై సాగే పరుగుకు సోమరితనపు సంకెళ్ళేసి పిలాసాల ఊబిలో మారుచుని ఉచ్చులో పడవద్దు అంటూ రాసిన ఈ కవిత కంఫర్ట్ జోన్ అంటూ గిరిగీసుకుని ఉండే వారందరికీ ఓ మందలింపు లాంటిది. అక్షరం కావ్యం అంటూ సూక్ష్మ కావ్య ప్రక్రియను నూతన ప్రక్రియలో కవయిత్రి ఇలా తెలిపారు. ఆకార మాత్రాన అల్పం నేను, అనంత భావాల శిల్పం తాను, అవ్యక్తమైన ఆనందం నేను, సువ్యక్తమైన అనుబంధం తాను, మానవాళికి దక్కిన అస్త్రం నేను, మహత్తర సంజీవిని దస్త్రం తాను, నేను కావ్యకన్య హృదయధ్వని అక్షరం, తాను అక్షరామృత కలశనిది కావ్యం అంటూ
ఓ నూతన ప్రక్రియ

0: ఇండియాలో విభిన్న భావాల సిరులను వినూత్నంగా ఆవిష్కరించారు. భాషపై కవయిత్రికి గల పట్టును తెలిపే కవిత ఇది. అబ్బాయి ఇల్లొదిలిపోతున్నాడు అంటూ, పరుపులేనిదే పడుకోలేనివాడు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నాడు. ఉద్యోగం కోసం, పై చదువుల కోసం వదిలెళ్ళి తమ వారి కోసం కారుతున్న కన్నీటిని, ఇంటి బెంగను గుండెలోనే దాచుకుని సర్దుకుంటున్నాడు అని రాసిన ఈ కవిత ప్రతి తల్లి హృదయాన్ని తడితడిగా తడుముతుంది. ఈ అంశాన్ని స్పృశించడం కవయిత్రి వైవిధ్యాన్ని చాటి చెబుతుంది. గమ్యం దిశగా అను కవితలో ముగింపు లేక సాగాలి గమనం, మునుముందుకి చేరాలి మనం. ఉలి దెబ్బ తింటేనే శిల శిల్పమయ్యేది, సాధన చేస్తూ పనులు సలిపితేనే మనిషి విజయ శిఖరాలను అధిరోహిస్తాడు. కడలి ఒడికి చేరేదాకా ఏరు పరుగు ఆపునా, సీతాకోకగా మారేదాకా గొంగలి తపస్సు మానునా అంటూ రాసిన కవిత ఆత్మనూన్యతతో బాధపడే వారికి ఆత్మవిశ్వాసం కలిగించేలా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. కాలచక్రం నిన్నటికి రేపటికి అన్నింటికీ సాక్ష్యంగా నిలుస్తూ, అనినిత్యం గమిస్తూ, మన జీవితాలను మలుపు తిప్పుతూ, వెన్నెల వాన కురిపిస్తూ, మరోమారు విధి మిలాసం పేరుతో రాలిన పూలుగా మారుస్తూ, ఎంతటి బాధనైనా కాలం ఒడిలో అన్నీ మరిచి సేదతీరుతాడు మనిషి అంటూ కాలచక్రం కవితలో తన తాత్వికతను ప్రదర్శించారు కవయిత్రి. జవానులు, రైతులు, అమ్మ, నాన్న, స్త్రీ స్వేచ్ఛ, సాధికారికత, భజలపాదం, అమ్మంటే ఇలానే, విజయగాథ, సమయం, ఉత్తరం, మాతృభాష అంటూ విభిన్న అంశాలపై తన దృష్టికోణంలో ఎంతో పరిపక్వత ఉంది. తన ఆంతరంగిక భావాల ప్రకంపన, తన స్పందల అక్షరమాలలన్నీ సతత హరిత సుమాలే, కవన పరిమళాలు వెదజల్లేవే. కొన్ని కవితలు సమాజపు చీడను తొలగించే ఫిరంగి గుళ్ళలా, ఎన్నో అనుభవాల, మరెన్నో భావతరంగాల సమ్మేళనము ఈ కవయిత్రి కవితా సంపుటి తొలి సంతకం. తొలి ప్రయత్నమే అయినా ఎంతో ప్రశంసనీయము. ఏ మాత్రం క్లిష్టతకు తావు ఇవ్వకుండా భిన్నంగా, సందేశాత్మకంగా, ఎన్నో పార్శ్వాలతో అవసరమైన చోట సునిశితంగా హెచ్చరికలు చేస్తూ, అత్యంత సరళమైన పదాలతో అనంతమైన అర్థాన్ని పొందుపరిచిన విధానం కొనియాడక తప్పదు. ఆమె భావ వ్యక్తీకరణ, భాష, భాష్యము ప్రతి కవితలో అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని తొలి తొలకరిలా మది మదిని తడుపుతూ, కొన్ని సందేశాత్మకంగా, మరికొన్ని ఆలోచింపజేసేలా, మరికొన్ని ఆమె విశాల దృక్పథానికి సంకేతంగా అనిపిస్తాయి. ఈ కవయిత్రి తన పుస్తకంలో ఇలా తెలిపారు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కాని సమాజం మాత్రం ఉంటుంది. దాని దారితెన్నులు, పరిస్థితులను, ప్రాంతాలను, ప్రధానంగా వ్యక్తులను అనుసరించి మారవచ్చేమో గాని ఉనికి మాత్రం నిశ్చయం. సమాజాన్ని మార్చాలనుకునే వారికి, అంతకుముందు తాను మారాలనుకునే వారికి కొంతైనా ప్రేరణ, స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశంతో వెలువరించిన ఈ సంకలనం సంచలనం కాకపోయినా, ఏ కొందరిలో అయినా చలనం కలిగించి మార్పు దిశగా ఒక్క అడుగు పడినా నా లక్ష్యం నెరవేరినట్లే అంటూ కవయిత్రి తన పుస్తకం రాయడానికి గల ఉద్దేశం తెలియపరిచారు. ఇది చాలు కదా, కవయిత్రి ఉత్తమ వ్యక్తిత్వాన్ని, పోతపోసిన సంస్కారాన్ని, హృదయం నిండా మానవత్వాన్ని, మనసు నిండా స్నేహతత్వాన్ని, సమాజంపై తనకున్న బాధ్యతను తెలపడానికి. ఆకాశం అంతా హృదయపు భావ సంఘర్షణలోంచి కవయిత్రి తనను కదిలించిన సంఘటనలతో, గుండె ఆర్ద్రమై తడిసిన భావోద్వేగాలతో, అక్షర కోసం విడిచే ప్రతి విశ్వాసం కవనమై నిలిచిన కవిత్వం ఇది. ఇలాంటి కవిత్వం మనస్సులను తడుతుంది, మనలను ఆలోచింపజేస్తుంది, హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఈ కవయిత్రికి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఇందులోని ప్రతి కవిత సాక్ష్యమిస్తుంది. తన ఆంతరంగిక అంతర్మదనాల ప్రతిస్పందనల అక్షరమాలలు విశ్వేక కవిత్వం. ఆమె కవిత్వాన్ని ఆస్వాదించండి. ఈ కవయిత్రి చేసిన తొలి సంతకానికి కవితా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం.
1: ఇంతవరకు శ్రీమతి మాధవి శ్రీనివాస్ నందిమల్ల గారి తొలి సంతకం పుస్తక సమీక్ష విన్నారు. రచన విశ్వైక. ఇప్పుడు సినీ గీతాలు విందాం. మర్యాద రామన్న చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో గీతమాధురితో కలిసి ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం

0: కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా దానవీర సూర్యకర్ణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం పెండ్యాల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, ఖడాపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపిల్, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, విజయ, లత, పార్వతీబాయి, ఛోటా పూరన్ పాసి, ఎండి షాకీర్, షహజాజి, సుందర్రాజ్, ప్రవీణ్, రామ్మోహన్ రావు, ఇందాపాసి, రాంఫల్ పాసి. వినండి వీరందరి కోసం దానవీర సూర్యకర్ణ ఈ చిత్రం నుండి ఈ పాట.
1: చిత్రం

కార్యక్రమంలో తర్వాత గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరంతా కోరుతున్న పాట పూజ చిత్రం నుండి సుశీల పాడిన త్యాగరాజ కృతి ఇది. రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

కిన్నెరి లహరి కార్యక్రమంలో తర్వాత పాట మోసగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. వినండి వీరందరి కోసం మోసగాడు చిత్రం నుండి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి రాస్తున్నారు. భారత్లాల్ పరదేశి భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాన్విక, వికృత్ లోత్, హనుమాన్ లోత్, శివనారాయణ్ లోత్, శకుంతల, లక్ష్మీ ప్రహ్లాద్, భారతి, భరత్ వీరంతా కోరుతున్న పాట సింహాద్రి చిత్రం నుండి మనో శ్రేయఘోషల్ పాడిన పాట. వెన్నెలకంటి సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతం అందించారు.

0: పిడి కావాలి, లక్షణ కారా పిడి కావాలి.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట ముఠా మేస్త్రీ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ రాస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపిరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకి వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి. వినండి వీరందరి కోసం ముఠా మేస్త్రీ చిత్రం నుండి ఈ పాట.
2: అది రాబట్టా

0: nene.
1: Mucho, maestri.
0: Sabasha.
2: అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిరతిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్.

కిన్నెరి లహరి కార్యక్రమంలో మేం చదివే ఉత్తరాలలో మీ పేర్లు కూడా వినాలనుకుంటే వెంటనే ఉత్తరం తీసుకుని మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ స్నేహితుల పేర్లు రాసి మాకు పంపించండి. మీరు పంపించవలసిన చిరునామా కిన్నెరి లహరి, కిరవ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. పిన్కోడ్ నెంబర్ 507118. కార్యక్రమంలో మరొక పాట ప్రియరాగాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా.

కిన్నెర్ లహరి కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమతో రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం ప్రకాష్ నగర్ నుండి సిరిపురం రాజేష్, అనసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్ కుమార్, కార్తిక్, హర్షవర్ధన్.

నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి రాజేష్ చిత్ర పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకుంట మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, పుల్లయ్య, సత్యవతి.

కిన్నెరలహరి కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మో క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునీషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరంతా కోరుతున్న పాట తండేల్ చిత్రం నుండి జావేద్ అలీ పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత ఆదిలాబాద్ నుంచి రాశారు గీత, మాధవి, లక్ష్మి, ఉష, రేణుక, పుష్ప, కార్తీక్, ప్రవీణ్, సాయి, కుమరమ్మ, సునీత, కళ, శేఖర్, సుజాత, గాయత్రి, దీక్షిత, మోహిని, ప్రియాంక, అర్చన, స్వప్నశ్రీ, కల్పన, భూలక్ష్మి, వెంకటమ్మ, సరస్వతి, సౌమ్యశ్రీ. వీరంతా కోరుతున్న పాట ప్రేమికుడు చిత్రం నుండి ఉన్నికృష్ణన్ పాడిన పాట. సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరిగా సికింద్రాబాద్ వారసిగూడ నుండి సిరి ఉదయ్ శశాంక్ వర్ధిని కరుణశ్రీ అమోఘ్ వర్ష వీరంతా కోరుతున్న పాట సొంతం చిత్రం నుండి సుమంగళి పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ పూట ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంత్ శ్రీరామ్. సంగీతం అందించారు మిక్కీ జేమేయర్. గాయని గాయకులు కార్తీక్, రాహుల్ నయ్యర్, శ్రీరామచంద్ర, చిత్ర, అంజనా సౌమ్య, శ్వేత పండిట్. వినండి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు

0: ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంత్ శ్రీరామ్. సంగీతం మిక్కిజే మేయర్. గాయనీ గాయకులు కార్తీక్, రాహుల్ నయ్యర్, శ్రీరామచంద్ర, చిత్ర, అందన సౌమ్య, శ్వేత పండిట్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నాకు నచ్చిన పాట నేను ఝాన్సీ జులూర్పాడు మండలం పాపకొలు నుండి, కొత్త బంగారు లోకం చిత్రం నుండి.

నా పేరు బండారు త్రిమూర్తుల గుప్త. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట బలరామకృష్ణులు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. నీ వయస్సులో మనస్సుకి నమస్సు మాంజలి.

0: కల్వంచ మండలం పుణుకుల నుంచి అక్బర్ ని. నాకు నచ్చిన పాట వజ్రాయుధం సినిమా నుంచి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.
1: కదవులు అడిగిన రుచి రాత్రి, కౌగు అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి.
2: సన్నజాజి పక్క మీద సంకురాత్రి.

నా పేరు ఎం కృష్ణ, రామవరం 14 నెంబర్ ఏరియా నుండి. నాకు నచ్చిన పాట డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి, గుడిలో బడిలో నీవే కదా శశివదన.

నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట అల్లరి బావ సినిమాలో మధువనిలో రాధికవు మధులు లికేజు గీతికవు. ఈ పాట అంటే చాలా ఇష్టం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే పి సుశీలమ్మ గారు ఆలపించిన ఈ పాట ఆ రోజుల్లో సూపర్ హిట్. అలాగే సంగీత పరంగా కూడా ఎంతగానో హిట్ అయిన సాంగ్ కాబట్టి ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం. ఈ పాట వినిపించండి.

సీతంపేట నుంచి మురిపిడి స్వరూప్ అని మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట విమానం సినిమా నుంచి, చిన్నోడా ఓ చిన్నోడా చిన్ని చిన్ని మేడ.

నా పేరు మొహమ్మద్ షాకిర్ ఇల్లందు R&R కాలనీ నుండి మాట్లాడుచున్నాను. నాకు నచ్చిన పాట అమ్మాయి బాగుంది చిత్రం నుండి ఓ పాటల పల్లకి లోన చిగురాశల సవ్వడి లోన.

సుబ్బుల ముత్తయ్య, పెనగడప, సుసుపల్లి మండలం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా. నాకు నచ్చిన పాట బొబ్బిలి రాజా, బలపంబట్టే బామ్మ ఊళ్ళో ఉన్న పాట.

నేను యనగంటి నాగేశ్వరరావు, నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన సినిమా శ్రీకృష్ణ పాండవ్యం. ఎన్నిసార్లు విన్నా మనసుకు మధురం ఆ పాత పాట. ఘంటసాల గారు పాడిన పాట, రచన శ్రీ నారాయణ రెడ్డి.

0: నా పేరు రుద్రంపూర్ గ్రామం చికెన్ షాప్ రాములని. నాకు నచ్చిన పాట తోటరామ సినిమా నుండి ఓ బంగారు రంగుల శిలక, నాకు నచ్చిన పాట.
1: ఓ బంగారు రంగుల చిలక.

ఇంతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8 గంటల

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినండి ఇద్దరు చిత్రం నుండి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన పాట.

0: మీరు వింటున్న ఈ పాట యానిమల్ చిత్రం నుండి విశాల్ మిశ్రా పాడిన పాట.
1: మొదలైంది మెలకు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: నూరు పాయింట్ 1 మెగాహెర్ట్స్పై చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో నువ్వంటే నాకిష్టం చిత్రం కోసం సోను నిగమ్ సంగీత పండపాట

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
3: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
2: 9989679076.
3: మరొక నెంబర్
4: 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతలు వింటున్నారు. ఉల్లాసం చిత్రం కోసం ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: 100.1 MHz పై చిత్రగీతలు వింటున్నారు. సత్య చిత్రం కోసం చక్రీ పాండ పాట.

0: కలిగిన గడసరి యువకులు.
1: చివరిగా బాహుబలి 2 చిత్త నుంచి సోను దీపు పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీత విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: UAE-India relations in recent years. Benchmark domestic equity indices ended today's trading session with moderate losses of 0.2%. The Sensex slipped 151 points to close at 73,833, while the Nifty dipped 53 points to settle at 23,162. And in badminton, PV Sindhu and Tanvi Sharma advanced to the women's singles quarterfinals of the Australian Open in Sydney today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన 2 రోజుల దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ 2 సీట్ల స్థాయి నుండి నేడు వరుసగా 3వసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ ఎదగడానికి కార్యకర్తల త్యాగాలే కారణమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించకుండా తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేషన్ ఫస్ట్ అని నమ్ముతుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్లకు మాత్రం అధికారం అవినీతే ప్రధానమని రామచంద్రరావు ఆరోపించారు. రసాయనాల వాడకం వల్లే రోగాలు పెరుగుతున్నాయని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన రైతు సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ, ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, సేంద్రియ సాగు చేసే రైతులు భవిష్యత్తులో మంచి లాభాలు గడిస్తారని పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో కరీంనగర్ జిల్లాలో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి ఆ పంటలకు మద్దతు ధర లభించేలా చూస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ది పనులను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించిన మంత్రి భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న వీబీజీరామ్జీ పథకాన్ని తెలంగాణలో సజావుగా అమలు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించారు. ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125కు పెంచుతూ తెచ్చిన ఈ పథకానికి గాను తెలంగాణకు

2026-27 ఆర్థిక సంవత్సరానికి 3825 కోట్ల రూపాయలు కేటాయించినట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో కొత్తగా రోజ్గార్ కార్డులు, వారం రోజుల్లో వేతనం, ఆలస్యమైతే వడ్డీ, నిరుద్యోగ భృతి, ముఖ ఆధారిత హాజరు, వ్యవసాయ పనుల సమయంలో 60 రోజుల విరామం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 60-40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు చేసే ఈ పథకానికి తన వంతు వాటా నిధులు కేటాయించి సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కిషన్

0: సురేష్ షెట్కర్లు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరిట కాంగ్రెస్ మద్దతుదారుల ఓటర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట భారీగా అప్పులు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన బాధితురాలిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, నిందితుడు రెండవ అంతస్తు నుండి బాలికను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. బాలిక కాళ్లు చేతులకే కాకుండా వెన్నెముకకు సైతం గాయాలయ్యాయని, కోలుకోవడానికి 2 నెలల సమయం పడుతుందని తెలిపారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి వైద్యం అందిస్తుందని, అలాగే బాధితురాలి కుటుంబానికి కూడా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే ఖరీఫ్ సీజన్ రైతులు మంచి ఆదాయం గడించేలా ములుగు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కిసాన్ మేళా సాంకేతిక సదస్సును గోవిందరావుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్, సహదేవరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: పండించిన పంటకు దిగుబడి అనేది కూడా చాలా అవసరము. కాబట్టి పంటను అత్యధికంగా పండించుకోవాలంటే పంట మార్పిడి జరగాలి. ఎప్పుడు ఎరువుల మీదనే డిపెండ్ కాకుండా సైంటిస్టుల తోటి సంపూర్ణంగా అవగాహన కల్పించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 4 జిల్లా కేంద్రాలకు 4 లేన్ రహదారులతో అనుసంధానం కలిగిన హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి ఈరోజు హుస్నాబాద్ బస్ స్టేషన్ ను పరిశీలించారు. బస్ స్టేషన్లో వర్షాకాలంలో ఏర్పడుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కళాశాలలు, పర్యాటక రంగం, మెడికల్ కళాశాలలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్దితో హుస్నాబాద్ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దేశ ఇంధన భద్రతను పెంపొందించడం, దిగుమతులను తగ్గించడం, పర్యావరణ హిత సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సదస్సుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే హాజరయ్యారు. బొగ్గును సింథసిస్ గ్యాస్ గా మార్చే అత్యాధునిక గ్యాసిఫికేషన్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝాతో పాటు సింగరేణి ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో పగడ్బందీగా అమలు చేసేలా రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. ఈరోజు లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కోమరయ్య ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పీఎం సురక్ష బీమా, జల్ జీవన్ మిషన్, ఫసల్ బీమా, సాయిల్ హెల్త్ కార్డు వంటి దాదాపు 22 కేంద్ర పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో సరిగా అమలు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు మేలు చేసే ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లా కనగల్లో 14,500 కోట్ల రూపాయల వ్యయంతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో పర్యటన, బహిరంగ సభకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని, వీలైతే ధర్వేశీపురం ఎల్లమ్మ గుడి ఆధునీకరణ పనులకు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర రవాణా

0: मत्स्यके एस्टाडियो एर्जेटेका क्रीडागृहे आरभ्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 జానపద సంగీత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావ్ అభియాన్ భూసార పరీక్షల నమూనా సేకరణ గురించి శాస్త్రవేత్త గారితో పరిచయ కార్యక్రమం వింటారు. గ్రీన్ హౌస్, పాలిహౌస్ ఉపయోగాలు పరిచయ కార్యక్రమం, ఇంకా గొర్రెల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు నివారణ వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక కార్యక్రమం 11వ భాగం. 8:35 చిత్రగీతల ప్రసారం అవుతాయి. 8:45 సమాచార సంధ్య, 9:00 News@9, 9:15 స్పాట్లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 10:00 మధురిమ, ఆ పాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల్లో దేవి భక్తి గీతాలు, ఇంకా నాదే కలం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే బాషిద్. 6:35 రైతు సమాచారంలో నేల సంరక్షణకు మార్గం వేసవి దుక్కులు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 చిత్రగీతలు ప్రసారం అవుతాయి. 7:30 విజయ్ పదం కార్యక్రమంలో వినూత్న మార్పులతో సీఏ ఫైనల్ ఎగ్జామ్ గురించి వివరాలు తెలుసుకుంటారు. 7:45 చిత్రగీతలు ప్రసారం అవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతల కార్యక్రమం. 9:30 ఏకచిత్ర గానం. 10:00 బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రత్యేక కార్యక్రమం. 11:00 చిత్రగీతల ప్రసారం అవుతాయి. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం ప్రసారం అవుతుంది. 12:30 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 ప్రియదర్శిని శ్రీల కార్యక్రమంలో మహిళా అభివృద్ధికి అందుతున్న పథకాల గురించి ప్రత్యేక కార్యక్రమం. 1:10 ప్రాంతీయ వార్తా ప్రసారం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 మీమాటతో పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 3:30 ఏకచిత్ర గానం. 4:00 తిరిగి సాయంత్రం 5:00 చిత్రగీతల ప్రసారం అవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:35 చిత్రగీతల ప్రసారం అవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటకు పోషకాలు ఎంతో ముఖ్యం, ఇంకా జనపద గేయం ప్రసారం అవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: వెలువడుతుంది. 8 గంటలకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక కార్యక్రమం 12వ భాగం. 8:30 చిత్రగీతలు ప్రసారం అవుతాయి. 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 9, 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 10 గంటలకు మనోరంజన్ హిందీ చిత్రగీతలు ప్రసారం అవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ప్రకటన.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: జానపద గేయాలు వింటారు.
3: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

వరకట్నం. ఇది మానవ జాతికి పట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం.

0: వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

వానగాలిలేశ నే వాకిల్ దక్కుని పడితే ఆ ధాన్యం రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆ ధాన్యం రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆహా.

పొందు, ఆహా పొట్టిదాని పొందు, ఆ పొట్టిదాని పొందు, అది ఎట్లా దొరికిన సందు, అదేమో పెట్టిన మందు, నేను ఎట్లా కొట్టుకుందు, అదేమో పెట్టిన మందు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది.
3: మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి.

0: జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటల్లో చేయవలసిన వ్యవసాయ పనుల గురించి వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏకపంటగా లేదా ప్రతి కంది, జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగనిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాల పరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాల పరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి. అనువైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకొని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనంలో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు థైరం, 75% WP లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫనేట్ మిథైల్, తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 600 FS తో విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయం జూన్ 15 నుండి జూలై మొదటి వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45x10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30x10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25-30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసీ 1.4 లీటర్లు ఎకరం, పెండి మిథాలిన్ 30% ఈసీ 1.4 లీటర్లు ఎకరానికి, లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసీ 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50% ఈసీ 1 లీటరు ఎకరానికి, లేదా డైక్లోసులం 24% WDG 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేసుకుంటే చక్కగా ఈ సోయా చిక్కుడు పిచికారి చేసుకుంటే ఈ జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల WGG 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా వెదజల్లుకున్నట్లయితే గృహ అవసరాలకు పచ్చిరొట్టగా ఉపయోగపడి

0: సారం కూడా పెరుగుతుంది. అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5 నుండి 2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు, అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలి దశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటల్లో పెండి మిథాలిన్ 1 నుండి 1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి సమంగా పిచికారి చేసుకోవాలి. వీలైనంత వరకు పెసరా మినువును సాల పద్ధతిలో కందిని, వీలైనంత వరకు పెసరా మినువును సాల పద్ధతిలో కందిని భోజన పద్ధతిలో విత్తుకున్నచో అధిక దిగుబడి పొందగలరని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
1: జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటల్లో చేయవలసిన వ్యవసాయ పనుల గురించి వివరాలు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు, ఈ అంశం గురించి ఉద్యానవన శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల వాడకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం ఉంటుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో. రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో పంటలపై ఎలుకల సమస్యలు నివారణ వివరాలుంటాయి. ఆ తర్వాత కుర్రపంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో.

ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు రాత్రి 7:45 వికసిత్ భారత్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో కరెంట్ అఫైర్స్. ప్రధానమంత్రిగా 4399 రోజులు ఒక సంకల్పం ఒక భారతం ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎడ్ల సతీష్ గారు సీనియర్ జర్నలిస్ట్, శ్రీమతి అరవింద గరికపాటి గారు ఆర్థిక నిపుణులారు చార్టర్డ్ అకౌంటెంట్, సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:03 ప్రసారమవుతుంది.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడొక చిత్రగీతం వింటారు. ఒక మనసు చిత్రం కోసం విజయ్ యేసుదాస్, శ్వేతామోహన్ ఆలపించిన రామ జోగేశాస్త్రి గీతం వినండి. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

0: చిత్రగీతం విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మిటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with the world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: June 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా

0: సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావి తరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకు గాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుపానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు.

0: ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ భూసార పరీక్షలు నమూనా సేకరణ గురించి శాస్త్రవేత్త గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పంటలందరూ పండిస్తూ ఉంటారు, కానీ అధిక లాభాలు అందరికీ రావు. ఎందుకంటే

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్, భూసార పరీక్షలు నమూనా సేకరణ గురించి శాస్త్రవేత్త గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పంటలందరూ పండిస్తూ ఉంటారు, కానీ అధిక లాభాలు అందరికీ రావు. ఎందుకంటే ఎన్నో రకాల పురుగు మందులు అలాగే ఎరువులు వేసినా కానీ, ఎన్నో రకాల సస్యరక్షణ చర్యలు తీసుకున్నా కానీ ఆశించినంతగా ఫలితం ఉండలేదు అంటూ ఉంటారు. ఎరువులు, పురుగు మందులు, సస్యరక్షణ చర్యలు ఇవే కాకుండా ముందుగానే, అంటే మనం పంట వేయకముందే భూసార పరీక్ష చేయించుకున్నట్లయితే మన పంటకు తగిన ఎరువులు కానీ అలాగే ఎలాంటి రసాయనిక మందులైనా కానీ శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఆ విధంగా చేసినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు మనం వేసే పంటకు అని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతూ ఉంటారు. సార్ చెప్పండి, అసలు భూసార పరీక్ష అంటే ఏమిటి?
2: ఒక భూమిలో పంటలు కానీ ఏదైనా మనం వ్యవసాయ సంబంధించిన పంటలు వేసినప్పుడు వాటి యొక్క దిగుబడి సరిగా రాకపోయినప్పుడు, లేదా జింకు లోపం వల్ల కానీ ఇతర నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ తక్కువైనప్పుడు, వాటి యొక్క లోపం జరిగినప్పుడు పంట యొక్క దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి వాటిని కనుగొని వాటిని సరిచేయటానికి మనము ఒక పద్ధతిని ఎన్నుకున్నాము, దాన్నే భూసార పరీక్ష విధానం అంటారు. దాని ద్వారా నమూనా సేకరించి దాని యొక్క తక్కువబడినటువంటి మూలకాలు ఏంటని తెలుసుకోవటమే భూసార పరీక్ష అంటాం.
1: రైతులు గనక భూసార పరీక్ష నమూనా సేకరించాలంటే ఎలాంటి పరికరాలు అవసరమవుతాయి?
2: భూసార పరీక్షను సేకరించాలంటే గడ్డపార, పార లేదా అగారు, మన ల్యాబ్ ద్వారా అగారు అని ఒకటి ఉంటుందండి, అది రౌండ్ గా తిప్పుకుంటూ పోతే లోపల పోతే దాని యొక్క సందుల్లో మట్టి సేకరించడం జరుగుతుంది. అయితే రైతులకు అది అందుబాటులో ఉండదు కనుక పార గాని గడ్డపార గాని ఉపయోగించి మనం భూసార మట్టి పరీక్షను తీసుకోవచ్చు అండి, నమూనా తీసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే గడ్డపారతోనే గాని పారతోనే గాని మనం భూసార పరీక్ష సేకరించేటప్పుడు ఈ యొక్క భూమిలో ఫలానా అంటే అది 2.5 ఎకరాలు కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 1 ఎకరం కావచ్చు, 1 ఎకరం కావచ్చు, ఒక యూనిట్ గా తీసుకుని ఒకే రకమైన భూమిని ఒకే పంటకు సంబంధించింది వి షేప్ లో కట్ చేయాలండి. వి షేప్ లో కట్ చేయాలి. రైతులకు తెలిసే ఉంటుంది వి షేప్ అంటే ఒక సైడ్ ఇట్లా అని ఒక సైడ్ ఇట్లా వి షేప్ లో కట్ చేస్తే, కట్ చేసిన తర్వాత అది 4 నుంచి 6 ఇంచుల వరకు మనం భూమిలో వి షేప్ లో కట్ చేయాల్సి వస్తుందండి. కట్ చేసినాక ఒక 1/2 ఇంచు వరకు దాని యొక్క దరులమ్మటి రాలగొట్టి మట్టిని దాన్ని సేకరించి ఆ యొక్క మట్టిని శుభ్రంగా వెరువులతో ఉపయోగించిన ప్లాస్టిక్ పేపర్ కాకుండా లేదా బండ మీద అయినా పోసి దాన్ని వెడల్పుగా చేసేసి దాన్ని ఆరబెట్టి దాన్ని క్లీన్ చేసేసి దాన్ని మెత్తడి పదార్థంగా తయారు కొట్టేసి ఒక 1/2 కేజీ వరకు కలెక్ట్ చేసి మనం శాంప్లింగ్ చేసుకోవచ్చు, నమూనా సేకరించవచ్చు.
1: ఇప్పుడు రైతులకు కొంతమందికి 1 ఎకరం ఉంటుంది, 2 ఎకరాలు, 10 ఎకరాలు కూడా ఉంటాయి. ఎలాంటి స్థలంలో ఈ రైతులు పరీక్ష కోసం నమూనాను సేకరించాలంటారు?
2: రైతులు భూసార పరీక్ష నమూనా సేకరించాలంటే ఎరుపు భూములకు సంబంధించి సపరేట్ నమూనా తీసుకోవాలండి, నల్ల భూములకు సంబంధించి సపరేట్ నమూనా తీసుకోవాలండి, అది పండ్ల తోటలకైతే సపరేట్ తీసుకోవాలండి, కూరగాయల పంటలు అయితే సపరేట్ తీసుకోవాలండి, పూల యొక్క తోటలు అయితే సపరేట్ తీసుకోవాలండి, మనం తినే ధాన్యం సంబంధించిన అయితే సపరేట్ తీసుకోవాలండి. ఆ ఏరియా ఎలా ఉండాలంటే సూర్యుని యొక్క కాంతి పడే విధంగా ఉండాలి, నీడ కింద శాంపుల్ సేకరించొద్దు, గట్లంబడి తీసుకోవద్దు, భూములు తడిగా ఉన్నప్పుడు తీసుకోవద్దు, పంట నిలబడి ఉన్నప్పుడు తీసుకోకూడదు, తర్వాత తడి భూములు అని కానీ ఎరువులు సప్లై చేసిన దాన్ని తీసుకోకూడదు. అయితే మామిడి తోటలు, పూల తోటలు నిలిసే ఉంటాయి కాబట్టి, పెరిగిన అంటే సంవత్సరాల తరబడి ఉండే పంటలు కాబట్టి వాటికి చెట్టు నీడ పడనంత వరకు వెడల్పులో దాన్ని సేకరించి పొడిగా ఉన్నప్పుడు నమూనా సేకరించినట్లయితే సరి అయినటువంటి ఫలితాలు మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని బట్టి రైతులు మనం కేటాయించినటువంటి ఎరువులను అప్లై చేసుకుంటే దానికి ఫలితం కరెక్ట్ ఉంటుంది.
1: ఇలాంటి స్థలంలో సేకరించాలని చక్కగా వివరించారు. మరి వి షేప్ లో సేకరించాలి అంటున్నారు, ఎంత లోతు వరకు ఈ నమూనాను సేకరించాలి?
2: ఎక్కడైతే నమూనాను సేకరించాలనుకుంటున్నారో అక్కడ మాత్రము జిగ్జాగ్ మేనర్, అంటే ఏంటంటే ఒకటి మనం సెంటర్ లో తీసుకుంటే ఇంకోటి దానిపైన మూల మీద అంటే గట్టుకి ఇవతల ఒక 4-3 అడుగులు లోపలికి తీసుకుని అదే జిగ్జాగ్ మేనర్ లో అంటే పైకి కిందికి పైకి కింది కానీ ఒక 6 నుంచి 7 చోట్ల తీసుకునే శాంపిల్ ని 4 నుంచి 6 ఇంచుల లోతుగా తీసుకోవాలండి. 4 నుంచి 6 ఇంచుల లోతు తీసుకుని అది వి షేప్ లో కట్ చేసుకుని దాన్ని ఇప్పుడు మనం 2 ఏళ్ళు ఎట్లా పెడితే ఎట్లా వస్తుందో వి షేప్ లో కట్ చేసుకుంటే దాన్ని మనం పాలిథిన్ కవర్ లో అంటే ఎయిర్ టైట్ బ్యాగ్స్ అంటే గాలి చొరనటువంటి పొడి మట్టిని సేకరించేసి దానిలో మట్టిని బిగించి దాని రైతు పేరు, మండలం పేరు, గ్రామం పేరు, సర్వే నెంబరు, జిల్లా రాసేసి ఆ పేపర్ ని సంచి పైన అటాచ్ చేసేసి మనకు శాంపిల్ పంపించాల్సి ఉంటుందండి. ఆ విధంగా చేసినట్టయితే 4 నుంచి 6 ఇంచుల లోపుతో మనకి ఇచ్చినట్టయితే సరిపోతుందండి.
1: ఈ భూసార పరీక్ష గురించి ఏ విధంగా ప్యాక్ చేయాలనే విషయం కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ నమూనాను మరి ల్యాబ్ కు పంపించాలంటే

0: గా పంపిస్తే కుదరదు, మరి ఏ విధంగా నాణ్యంగా ప్యాక్ చేసి మీ దగ్గరికి పంపించాల్సి ఉంటుందంటారు?
1: ఈ యొక్క భూసార పరీక్ష మట్టి నమూనాని నాలుగు భాగాలు చేసేసి ప్లస్ గీత అంటే ప్లస్ లాగా గీసేసి దాన్ని ఎదురెదురు భాగాలు తీసుకుని ఎదురెదురు భాగాలు తీసేసి దాన్ని అరకేజీ వరకు మట్టిని సేకరించి దాంట్లో రాళ్ళు చెత్త గిట్లా లేకుండా దాన్ని శుభ్రం చేసేసి మెత్తగా నలగొట్టి దాన్ని ఒక గాలి తూరనటువంటి మంచి ప్లాస్టిక్ బ్యాగ్ లో ప్యాక్ చేసి రబ్బర్ స్టాంప్ అయినా లేదా పిన్నులతో కొట్టేసి దాని మీద రైతు పేరు, తండ్రి పేరు, గ్రామము, మండలము, జిల్లా, ఏ పంట వేయబోతున్నారు, ఏ పంట వేయడానికి మీకు అవసరం ఉన్నది ఇప్పుడు శాంపుల్ అనే దాన్ని మెన్షన్ చేసి ఏ పంట వేయబోతున్నారు అని కూడా రాసి మీ యొక్క ఫోన్ నెంబరు, మీ సంబంధించిన వివరాలు మొత్తం తెల్ల పేపర్ మీద రాసేసి ఆ పేపర్ ని అదే బ్యాగ్ బయట ప్యాక్ చేయాలి. ఎట్టి సమయంలో లోపల పెట్టకూడదు. లోపల పెట్టడం వల్ల ఏమైందంటే ఇన్ఫర్మేషన్ షీట్ అంటే భూమిలో ఉన్నటువంటి మాయిశ్చర్ ఏమన్నా మిగులుంటే దాన్ని పీల్చుకుని పేపర్ ఇన్ఫర్మేషన్ అంతా పోతుంది. కాబట్టి ఆ పేపర్ ని లోపల పెట్టకుండా బయట పిన్ చేసి ఇచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది. ఆ శాంపుల్ ని మళ్ళీ ఒక అట్టపెట్టెలో గానీ, ఇంకా దూరం ఉన్నట్టయితే చెక్కలు తోసిన పెట్టెలలో గానీ ఎక్కువ శాంపుల్ ఉన్నట్లయితే, లేదా ఒక శాంపుల్ ఉన్నట్టయితే అట్టపెట్టెలో చేసి ప్యాక్ చేసి ఏ ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ అడ్రస్ రాసి మీరు పంపిస్తే మాకు కొరియర్ ద్వారా గానీ పోస్ట్ ద్వారా గానీ తీసుకుని కూడా మేము అనలైజ్ చేసి పంపుతాము. సంబంధిత వ్యక్తులకి మాకు హ్యాండ్ వాష్ చేస్తే సరిపోతుంది.
0: ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు. అయితే రైతులకు అర్హత ఏమైనా ఉంటుందా ఈ భూసార పరీక్ష చేయించాలంటే? ఏ రైతైనా చేయించుకోవచ్చా, లేక అర్హత అనేది ఏమైనా ఉందా?
1: అర్హత ఏం అవసరం లేదండి. ఆ కౌలుదారైనా చేయించుకోవచ్చు, దానికి సంబంధించిన ఓనర్ అయినా అంటే చేసుకోవచ్చు. ఎందుకంటే పంటలు పండించే రైతు మా దగ్గరకు వచ్చినట్టు పలానా మట్టి మాకు శాంపుల్ చేయాలని మాకు చెప్తే చాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా మేము చేస్తామండి.
0: అవును, రైతులు ఏ రైతైనా మీ దగ్గరకు వచ్చి ఒకవేళ వాళ్ళ శాంపుల్ గనక ఇచ్చినట్లయితే మీరు భూసార పరీక్ష చేస్తాను అని చెబుతున్నారు, మరి దీనికి ఏమైనా రుసుము కట్టాల్సి ఉంటుందంటారా?
1: రైతులు ప్రైవేట్ శాంపుల్ కింద మేము రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. అదే మండలం ఏవో ద్వారా వచ్చినట్టయితే వాళ్ళకి తని టార్గెట్ ఉంటుంది. మండలం ఏవోలకి వాళ్ళు ఒకసారి వందలలో పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా వచ్చినట్టయితే పీ తీసుకోండి, మండల అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా వచ్చినట్టయితే. లేదా ప్రైవేట్ గా ఇండివిజువల్ గా రైతు అనుకుని తన సొంతగా చేయించుకోవాలని వస్తే మాత్రం శాంపుల్ కి 10 రూపాయలు తీసుకోవడం జరుగుతుందండి. గవర్నమెంట్ వారి ఆర్డర్ ప్రకారం 10 రూపాయలు ఒక శాంపుల్ తీసుకో.
0: అంటే రైతు ఎన్ని శాంపుల్స్ తీసుకొస్తే అన్ని 10 రూపాయలు కట్టాల్సి
1: ఉంటుంది. శాంపుల్ కు 10 రూపాయలు చొప్పున ఎన్ని శాంపుల్ తీసుకొస్తే అన్ని శాంపుల్ కు అన్ని 10 రూపాయలు కట్టాల్సి వస్తుంది.
0: ప్రసాద్ గారు, ఈ సిస్టమ్ చాలా బాగుంది. భూసార పరీక్ష కోసం వాళ్ళు సేకరించడం, మీ దగ్గర తీసుకొచ్చి పరీక్ష చేయడం, అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రైతులు అధిక పంటల్ని అధిక లాభాలు పొందేందుకు భూసార పరీక్ష ముందుగానే చేయించుకోవాలి అంటున్నారు. మరి ఇది ఎంత కాలానికి ఒకసారి చేయించుకోవాలంటారు?
1: భూసార మట్టి నమూనా అనేది 3-4 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుందండి. ఒక భూమిలో మనం వెనక అప్లై చేసినటువంటి మేనేజ్మెంట్ విషయాలు 3 సంవత్సరాల వరకు సరిపోతాయండి. కాబట్టి 3-4 సంవత్సరాలు ఒకసారి శాంపిల్ తీసుకుంటే సరిపోతుందండి. అది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అట్లా చేయడం జరుగుతుంది.
0: మీరు భూసార పరీక్ష చేసిన తర్వాత వారికి రిజల్ట్ ఇస్తారు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మరి ఇలాంటి ఎరువులు వాడాలి, ఇలాంటి రసాయనిక మందులు వాడాలి అని ఏమైనా సూచిస్తారా, లేక వేరే వాళ్ళకి సిఫారసు చేస్తారా మీరు?
1: మా ల్యాబ్కి వచ్చి ప్రైవేట్ గా చేయించుకునేటువంటి రైతులు మమ్మల్ని అడిగితే మేము మొత్తం క్లియర్ గా ఏది ఎట్లా ఏట్లా ఉపయోగించాలి మొత్తం చెప్తామండి. ఏ ఎరువు ఎంత వేయాలో, ఎంత పరిమాణం తీసుకోవాలని. అదే మండలం ఏవోల ద్వారా వచ్చేటటువంటి మొత్తం రైతులు రారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా మాకు ఒక్కసారి బస్తాలకు వస్తుంటాయి ఆ బ్యాగులలో ప్యాకింగ్ లో. రైతులు మండల ఏవోలకు ఎక్స్ప్లెయిన్ చేయమని మేము సిఫారసు చేయడం జరుగుతుంది.
0: మీ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ వారికి చెప్తారు,
1: మండల ఏవోలకి ఎక్కువ మొత్తంలో శాంపుల్ తెస్తారు కాబట్టి ఏవోలకే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు మండల స్థాయిలో రైతులకి మీరు ఈ విధంగా తెలియజేయగలరని. లేదు మా దగ్గరకు వచ్చి ఇండివిజువల్ చేయించుకుని ఒక్కొక్క రైతుకి మేము ఇక్కడే క్లియర్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం.
0: మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, వారు చెప్తారు అంటున్నారు రైతులకు. మరి మీ ద్వారా మీరు రైతులకు ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా భూసార పరీక్షలు చేయించుకోమని?
1: భూసార పరీక్ష చేయించుకోమని మేము ఎవరైనా రైతులు మా దగ్గర వచ్చి సలహా అడిగితే చెప్తామండి. మేము ఒక్కోసారి ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది.
0: అంటే మీరు ఏమైనా అవగాహన సదస్సులు లాంటివి ఏమైనా పెడతారా?
1: అవగాహన సదస్సులు ప్రభుత్వం వారి ఆజ్ఞానుసారము మేము అప్పుడప్పుడు అంటే ఈ ఎఫ్టీసీ ద్వారా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి జరుగుతుందండి. అప్పుడు వారు మమ్మల్ని ఆహ్వానిస్తారు. వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఆర్డర్ పద్ధతి ప్రకారం మేము పోయి ఆ యొక్క అవగాహన సదస్సులు కల్పించడంలో కూడా మేము తెలియజేస్తామండి.
0: ఏ పంట అయినా మంచి ఆదాయం రావాలంటే మనం ఎరువులు, పురుగు మందులు, రసాయన మందులు ఇవన్నీ కాకుండా ముందుగానే భూసార పరీక్షలు కూడా చేయించుకున్నట్లయితే మంచి అధిక ఆదాయాలు పొందవచ్చు అంటున్నారు. మా రైతులకు చాలా చక్కని విషయాలు అందించారు ఈరోజు. మరి ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్, భూసార పరీక్షలు నమూనా సేకరణ గురించి శాస్త్రవేత్త గారితో పరిచయం విన్నారు.
3: సర్వోత్తమ రైతు పురస్కారం

0: లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
2: ఇదెవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా
1: 16 అణాల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో మరొక అంశం, గ్రీన్ హౌస్ పాలీ హౌస్ ల ఉపయోగాల గురించి పరిచయం వింటారు.
5: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గారి వద్ద ఉన్నాం మనం. వీరు చెప్తున్నారు పాలీ హౌస్ అంటే ఏమిటి, గ్రీన్ హౌస్ అంటే ఏమిటి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా రహదారుల వెంబడ గ్రీన్ హౌస్లు కనబడుతూ ఉన్నాయి. దాంట్లో ఏం పండిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు గ్రీన్ హౌస్ పెట్టాలంటే రైతులకు ఎక్కడ సంప్రదించాలి, అలాగే రైతులకు ఏమైనా లాభదాయకంగా ఉంటుందా లేదా అని అనేక విషయాల గురించి వారు మనకు ఇప్పుడు చెప్పబోతున్నారు. అవేంటో విందాం. నమస్కారం అండి.
6: నమస్కారం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో దాదాపు 75% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ప్రగతి, దేశ ఆర్థిక అభివృద్ధి వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మెరుగైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలను వాడటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పంటలలో ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాం. కానీ ఎగుమతులకు అవసరమైన నాణ్యత కొరబడినందువల్ల మన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాం. అందువల్ల పెద్ద మొత్తంలో విదేశీ మార్గ ద్రవ్యాన్ని కోల్పోతున్నాం. అంతేకాకుండా దేశీయంగా రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల లాభాలు తగ్గటమే కాకుండా కొన్ని సందర్భాల్లో రైతులు అప్పుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే పంట అధిక దిగుబడితో పాటు అధిక నాణ్యత ఎంతో అవసరం. ఈ అధిక దిగుబడి, అధిక నాణ్యతను తక్కువ విస్తీర్ణంలో సాధించడానికి మన ముందున్న మార్గమే గ్రీన్ హౌస్, పాలీ హౌస్ లేదా షేడ్ నెట్ల వ్యవసాయం. ముఖ్యంగా ఉద్యానవన పంటలైనటువంటి పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు, ఔషధ మొక్కలు వంటి వాటిని సాధారణంగా మనందరం ఆరుబయట పొలంలో పండిస్తూ ఉంటున్నాం. అయితే ఆరుబయట పొలంలో పంట పండించినప్పుడు వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటం వల్ల మొక్కకు అనువైన వాతావరణ పరిస్థితులను కలుగజేయటం అనేది అసంభవం. కాబట్టి మొక్కకు అనువైన వాతావరణం లేకపోవడం వల్ల మొక్క పెరుగుదల, పంట దిగుబడి, నాణ్యత కూడా తగ్గుతాయి. ప్రతి మొక్కకు సరైనటువంటి వాతావరణ పరిస్థితులు అనగా మొక్క చుట్టూ ఉండే గాలి ఉష్ణోగ్రత, గాలిలోని తేమ శాతం, కిరణజన్య సంయోగక్రియకు కావలసిన కార్బన్ డైఆక్సైడ్, సూర్యకాంతి వంటివి ఎంతో అవసరం. పంట రకం, వయసు వంటిపై ఆధారపడి కూడా ఉంటాయి. గ్రీన్ హౌస్ సూర్యకాంతిని ప్రసరింప చేయగలిగి గాలి చొరబడకుండా చేయగలిగే పారదర్శకమైన పదార్థంతో కప్పబడిన కట్టడం. అందువలన గ్రీన్ హౌస్లో ఉష్ణోగ్రత, గాలిలోని తేమ, వెలుతురు, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాతావరణ పరిస్థితుల్లో పంట అవసరానికి తగ్గట్టుగా మనం కృత్రిమంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే, ఆరుబయట పొలంలో పంటలు పండించేటప్పుడు విత్తనాలు విత్తుటకు గాని, నారు నాటడానికి గాని సరైన అదురు కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ గ్రీన్ హౌస్లో వాతావరణ పరిస్థితులకు అనువైన విధంగా మార్చుకున్నట్టుకు వీలవుతుంది. కాబట్టి ఏ కాలంలోనైనా మనం విత్తనాలను విత్తుకోవచ్చు, నారు పెంచుకోవచ్చు, అదేవిధంగా మొక్కలు కూడా నాటుకోవచ్చు. అలాగే పంట కోసిన వెంటనే ఆలస్యం చేయకుండా మరో పంటను వేసుకోవచ్చు. ఇలా సంవత్సరంలో 4 నుంచి 5 పంటలను పండించుకోవచ్చు. అదే ఆరుబయట అయితే మాత్రం కేవలం 1 పంటను మాత్రమే సంవత్సరంలో పండించే అవకాశం ఉంటుంది. ఇంకా గ్రీన్ హౌస్లో విత్తే విత్తనాల మొక్కల శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా చీడ పురుగుల తాకిడి చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉన్నా సులభంగా అరికట్టడం వీలవుతుంది. అదేవిధంగా ప్రయోగశాలలో అభివృద్ధి చేసినటువంటి టిష్యూ కల్చర్ మొక్కలు ఒకసారిగా బయట వాతావరణానికి అలవాటు

0: అలవాటు పడవు. వాటిని ముందుగా ఈ గ్రీన్ హౌస్ షేడ్ నెట్లలో ఉంచి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత బయట ప్రదేశంలో నాటుకోవచ్చు. గ్రీన్ హౌస్లో ఉన్న మొక్కలకు అందించే నీరు, ఎరువులు, పురుగు మందులు వెంటనే పంటకు అందుబాటులోకి వచ్చి మొక్కకు బాగా ఉపయోగపడతాయి. నీరు, పురుగు మందులు, ఎరువులు వృధా తక్కువగా ఉన్నందువల్ల 30-40% వరకు ఆదా అవుతుంది. ఏదైనా కారణాల వల్ల సంవత్సరంలో కొంత సమయం గ్రీన్ హౌస్ లేదా షేడ్ నెట్లలో పంట పండించినట్లయితే వాటిని వివిధ రకాలైనటువంటి ఆహార ఉత్పత్తులను ఎండబెట్టడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మిరప, పసుపు, పొగాకు, పండ్లు, కూరగాయలు మొదలగునవి గ్రీన్ హౌస్లో సులభంగా మరియు త్వరగా ఎండబెట్టవచ్చు. వీటి నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్క పెరుగుదల దాని చుట్టూ ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. అంటే వెలుతురు, ఉష్ణోగ్రత, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం, గాలిలోని తేమ శాతం, నేల భౌగోళిక పరిస్థితులు మొదలైనవి మొక్క ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మి మొక్కల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా చలికాలంలో మబ్బు పట్టి ఉన్నప్పుడు సూర్యరశ్మి తీవ్రత 3.2 కిలో లక్స్లుగా ఉంటుంది. అదే ఎండాకాలంలో అయితే 29.6 కిలో లక్స్ వరకు ఎండ తీవ్రత ఉంటుంది. ఈ రెండు పరిస్థితులు పంట పెరుగుదలకు ఉపయోగపడవు. 32.5 కిలో ఎండ తీవ్రత దగ్గర మొక్క పెరుగుదల అధికంగా ఉంటుంది. అందువల్ల వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు షేడ్ నెట్లను ఉపయోగించి గ్రీన్ హౌస్లో ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. అలాగే వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు హెచ్డి బల్బులను ఉపయోగించి లేదా ఫ్లోరసెంట్ బల్బులను కానీ ఉపయోగించి మొక్కకు కిరణజన్య సంయోగక్రియకు కావలసిన వెలుతురును కూడా అందించవచ్చు. సూర్యరశ్మిలో ముఖ్యంగా 400-700 తరంగ దైర్ఘ్యం కలిగి కనిపించే వెలుతురు మాత్రమే మొక్క కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. కాబట్టి అతినీల లోహిత కిరణాలు కానీ ఇన్ఫ్రారెడ్ కిరణాలు కానీ మొక్క కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడకుండా ఉండటమే కాకుండా మొక్కకు హాని కలుగజేస్తాయి. కాబట్టి గ్రీన్ హౌస్ను కప్పి ఉంచే పదార్థం ఈ అతినీల లోహిత కిరణాలను ఆపగలిగే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా వాతావరణంలో గాలిలో 345 ppm కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. గ్రీన్ హౌస్ పూర్తిగా కప్పబడి గాలి చొరబడకుండా నిర్మించబడి ఉంటుంది. కాబట్టి పగలు వెలుతురు ఉన్న సమయంలో మొక్కలు వెలుతురు, కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. అందువల్ల కార్బన్ డైఆక్సైడ్ శాతం గ్రీన్ హౌస్లో గాలిలో తగ్గుతుంది. కార్బన్ డైఆక్సైడ్ 200 ppm కంటే తక్కువ ఉన్నట్లయితే కిరణజన్య సంయోగక్రియ జరగదు. అందువల్ల గ్రీన్ హౌస్లో కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని పెంచుటకు గ్రీన్ హౌస్ వెంటిలేటర్ను వాడతారనమాట. అంతేకాకుండా మార్కెట్లో దొరికే కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ను కొనుగోలు చేసి గ్రీన్ హౌస్లో అమర్చి కార్బన్ డైఆక్సైడ్ వాయువును నిదానంగా గ్రీన్ హౌస్లోకి పంపి కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని పెంచవచ్చు. ఈ విధంగా గ్రీన్ హౌస్లో వాతావరణాన్ని నియంత్రించి పంటకు అనువైన విధంగా మార్చుకుంటాం అన్నమాట. గ్రీన్ హౌస్లో నీటిపారుదల పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే మొక్కలకు సరైన పరిమాణంలో నీరు అందించుటకు చాలా రకాల నీటిపారుదల పద్ధతులను పాటిస్తారు. మొక్కకు కావాల్సినంత పరిమాణంలో మాత్రమే నీరు అందించాల్సి ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో నీరు అందించినట్లయితే మొక్క కాండం దగ్గర నీరు నిలిచి ఉండి మొక్క వేర్లకు గాలి సోకకుండా ఉండటం వల్ల వేర్లు కుళ్ళిపోయి చెట్లు చనిపోతాయి. అలాగే తక్కువ నీటిని అందించినట్లయితే వాటి నుంచి మొక్కలు లవణాలను గ్రహించడం కష్టమవుతుంది. దీంతో మొక్క పెరుగుదల తగ్గుతుంది. కాబట్టి సరైన పరిమాణంలో మొక్కకు నీరు అందించడం ఎంతో అవసరం. చిన్న గ్రీన్ హౌస్లో కానీ అదేవిధంగా కుండీల్లో కానీ మొక్కలు పెంచినట్లయితే రోజుకి అంత సహాయంతో మొక్కలకు నారుమడులకు నీరు అందించవచ్చు. ఈ పద్ధతిలో అన్ని మొక్కలకు ఒకే పరిమాణంలో నీరు అందదు, ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. నీటిని గ్రీన్ హౌస్లోకి తరలించి నాజిల్స్ ద్వారా సమ పరిమాణంలో మొక్కలకు నీటిని అందించబడతాయి. ఈ పద్ధతిలో నీటిలో కరిగే ఎరువులను కూడా నీటి ద్వారా మొక్కకు అందించి నీరు, అదేవిధంగా ఎరువుల వృధాను కూడా అరికట్టవచ్చు. మొక్కలను ప్లగ్ ట్రేల్లోను ప్రో ట్రేల్లోను పెంచినప్పుడు ట్రేల్ను గ్రీన్ హౌస్లో ఉంచటం వల్ల మొక్కలన్నీ కూడా సమంగా పెరుగుతాయి. పూల మొక్కలు, గుబురు ఆకులు గల మొక్కలు, ఔషధ గుణాలు గల మొక్కలు, సుగంధ ద్రవ్యాల మొక్కలు పెంచడానికి ఈ గ్రీన్ హౌస్లు, పాలీ హౌస్లు, షేడ్ నెట్స్ ఉపయోగపడతాయి. పండ్లు, కూరగాయల మొక్కలు నర్సరీలకు, అలాగే అడవులు పెంపడానికి కావాల్సిన మొక్కలను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక విధంగా వివిధ వ్యవసాయ ఉత్పత్తులను నాణ్యంగా ఉండే విధంగా ఆరబెట్టుకోవడానికి కూడా మనకి గ్రీన్ హౌస్లు ఉపయోగపడుతుంటాయి.
1: మరి విన్నారు కదా, గ్రీన్ హౌస్, పాలీహౌస్, షేడ్ నెట్ల గురించి మంచి వివరాలు అందించారు.

0: అలాగే ఈ గ్రీన్ హౌస్ లో ఎలాంటి పంటలు కూడా పండించవచ్చు, ఏ విధంగా మనం సబ్సిడీ తీసుకోవాలి అని అనేక విషయాలు మనకు అందించారు డాక్టర్ ఐబి శ్రీనివాస రెడ్డి గారు. మీకు గనక ఈ గ్రీన్ హౌస్, పాలీహౌస్, షేడ్ నెట్ల గురించి రైతు సోదరులకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, మీకు ధన్యవాదాలు.
1: ధన్యవాదములు.
2: మీరింతవరకు గ్రీన్ హౌస్, పాలీ హౌస్ ల ఉపయోగాల గురించి పరిచయం విన్నారు.
3: అరే సుంతో,
4: ముజే క్యా సునానా చాతే హో, జో సునో మేరీ సోతన్ కో.
3: కిస్కో?
4: అరే వహీ తుమ్హారా మొబైల్ ఫోన్, జిసే సుబహ శామ్ దిన్ రాత్ చిప్కే రహతే థే ఔర్ కహతే థే కిసాన్ కాల్ సెంటర్ సే బాతే హో రహీ హై. హమ్,
3: అచ్చా యే బాత్ హై.
4: హా క్యూ, క్యా హువా, అబ్ బాత్ నహీ హోతీ క్యా?
3: అబ్ తో ఝట్ సే బాత్ హో జాతీ హై.
4: ఐసా క్యా?
3: హా, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है, और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
3: हाँ,
4: तभी मैं सोचू कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
2: कार्यक्रम लो మరొక అంశం, గొర్రెల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు నివారణ ప్రసంగం వింటారు.
6: గొర్రెల్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్లూటంగ్ అనగా నీలినాలుక వ్యాధి వైరస్ వల్ల సోకుతాయి. చిట్టుకు రోగం సోకిన గొర్రెలు అధిక సంఖ్యలో మరణిస్తాయి. అదేవిధంగా బ్లూటంగ్, కాలిపుండు వల్ల మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ గొర్రెలలో ఎదుగుదల మందగించి బాగా ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి గొర్రెల కాపర్లు ఈ వ్యాధుల గురించి సరైన అవగాహన కలిగి ఉండి అవసరమైన నివారణ చర్యలు సరైన టైంలో తీసుకోవటం ఎంతైనా అవసరం. సాధారణంగా బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి చిటుకు రోగము. ఈ చిటుకు రోగం ముఖ్యంగా తొలకరి వర్షాల్లో వస్తుంది. ఈ తొలకరి వర్షాలకు చిగురించిన గడ్డి తినటం వలన దానితో పాటుగా ఈ వ్యాధికారక బ్యాక్టీరియా గొర్రెల శరీరంలో ప్రవేశించి విషపూరితమైన పదార్థాలను విడుదల చేయటం వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా సంవత్సరం లోపు వయసు ఉండి బలిష్టంగా ఉన్న జీవాల్లో ఎక్కువగా కలుగుతుంది. పళ్ళు కొరకటము, శరీరం బిగుసుకొని పోవటం వలన క్షణాలలో ఈ గొర్రెలు చనిపోతుంటాయి. అలా చనిపోయిన గొర్రెలలో జ్వరము 105 నుంచి 106 డిగ్రీల ఉంటాయి. ఇలాంటి లక్షణాలతో చనిపోయినప్పుడు సమీపంలోని పశు వైద్యుని సంప్రదించి సరైన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. వాడిపోయిన లేతగడ్డిని మేపకుండా ఉండటం చర్యలు తీసుకోవాలి. తర్వాత వ్యాధి సోకిన గొర్రెలకు టెట్రాసైక్లిన్ గాని లేదా క్లోరోటెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ మందులు గొర్రెకు 10 గ్రాముల చొప్పున తాగించిన గొర్రెలు కోలుకుంటాయి. తర్వాత ఈ వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి కాబట్టి సరైన సమయంలో పశు వైద్యుని సలహా మేరకు టీకాలు చేయించినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనము అరికట్టవచ్చు. ముఖ్యంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి బ్లూటంగ్, దీన్నే సొల్లు రోగం అని ఉంటారు. ఎందుకంటే అన్ని వ్యాధులకి దాదాపుగా టీకాలు ఉన్నాయి కానీ ఈ బ్లూటంగ్ వచ్చిన వాటికి టీకాలు లేవు. కాబట్టి రైతులు ముందు జాగ్రత్త చర్య తీసుకోవటం ఎంతైనా అవసరం. ఈ బ్లూటంగ్ ముఖ్యంగా వైరస్ వలన వచ్చే వ్యాధి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు అధికంగా సొల్లు కారటం వలన ఈ వ్యాధికి సొల్లు రోగం అని అంటారు. ఈ వ్యాధి దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే అటువంటి వ్యాధి. ఈ వ్యాధి తీవ్రంగా సోకిన గొర్రెల్లో నాలుక నీలిరంగుగా మారుతుంది. అందువలన ఈ వ్యాధిని నీలి నాలుక వ్యాధి కూడా అంటారు. కాళ్ళకు కూడా సోకుతుంది. గిట్టలు మధ్య ఎర్రబడుతుంది. గొర్రెలు నడవలేక కుంటుతూ నడుస్తాయి. ఒక్కొక్కసారి ఈ చూడు గొర్రెలు కూడా ఈడ్చుకుపోయే అవకాశం ఉంటుందండి. గొర్రెలు మేత మేయక 5 లేక 6 రోజుల్లో చనిపోతాయి. కాబట్టి ఈ విధమైన లక్షణాలు కనిపించినప్పుడు సమీపంలో ఉన్న పశు వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్స్ అవసరమైన మందులు వాడుకున్నట్లయితే గొర్రె చనిపోకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది. ఎంత మాత్రం

0: ఇది జినోటిక్ డిసీజ్ కాదు. ఇది తగిలినప్పుడు కూడా మాంసానికి విక్రయిస్తూ ఉంటారు. అలా తినటం వల్ల కూడా, ఎందుకంటే సాధారణంగా మన భారతీయ దేశంలో అందరూ బాగా ఉడకబెట్టి తింటారు కాబట్టి ఆ టెంపరేచర్ దగ్గర ఆ వైరస్ కూడా ఉండదు కాబట్టి రైతులు తినవచ్చు. ఆ జబ్బు అనేది గొర్రె నుండి మనిషికి వచ్చే అవకాశం ఎంత మాత్రం ఉండదు. టీకాలు లేవు కాబట్టి వ్యాధి నివారించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. వ్యాధి నివారణకు ముఖ్యంగా ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దోమలను అరికట్టడానికి రోజుకు 2 సార్లు ఈ పాకల్లో వేపాకు పొగ వేయాలి. అంటే ఉదయం సాయంకాలము ఈ వేపాకు పొగ వేసినట్లయితే కొంతవరకు దోమలు రాకుండా మనం అరికట్టవచ్చు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఈ పాకల్లో ఎలక్ట్రిక్ బల్బులు పెట్టినట్లయితే ఈ వెలుతురు వల్ల కూడా దోమల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా గొర్రెల పాకల్లో నీరు మరియు మూత్రం నిలువ ఉండకుండానట్లుగా జాగ్రత్తగా తీసుకోవాలి. దోమల యొక్క అభివృద్ధి అరికట్టడానికి మెలతయాన్ వంటి క్రిమి సంహారక మందులను పాకాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయక వెంటనే సమీపంలోని పశు వైద్యుని సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. కాలుపుండు వ్యాధి అనే వ్యాధి గొర్రెలకు సంభవిస్తుంది. కాలుపుండు వ్యాధి బ్యాక్టీరియా వలన వస్తుంది. ముఖ్యంగా ఇత్తడి నేలల్లో తిరగటం వలన మందలోని కొన్ని గొర్రెలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. సూక్ష్మజీవుల వలన కలిగేటువంటి కాలుపుండ్ల కారణంగా గిట్టల మధ్య భాగం ఎర్రబడి గొర్రెలు నడవలేక 3 కాళ్ళపై గెంటుతూ నడుస్తాయి. ఈ గిట్టల మధ్య ఏర్పడిన పుండ్లు చీము వలన దుర్వాసన కూడా వస్తుంది. తరచుగా గొర్రెల కాపర్లు ఈ వ్యాధిని గాలిపుండు వ్యాధిగా అనుకోవడం జరుగుతుంది. అలా అనుకోవడం వల్ల వాళ్ళు వెంటనే ఈ గాలిపుండు వ్యాధికి టీకాలు వేయించడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు తమ సొంత నిర్ణయాలను తీసుకోకుండా సమీపంలోని పశు వైద్యుని సంప్రదించి అది గాలిపుండు వ్యాధి లేదా కాలిపుండు వ్యాధి అనేది నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స చేయించుకుంటే ఎంతైనా మంచిది.
1: మీరింతవరకు గొర్రెలు సాధారణంగా వచ్చే వ్యాధులు నివారణ గురించి ప్రసంగం విన్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 7:45 అవుతుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది.

భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యమేమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణీ అయితే వారు మొదట్లో గర్భవతైన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్ళలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారం తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
0: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరో తెలియజేస్తారా?
1: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
0: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది, మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జూలై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. రెండవది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
0: మేడం, మరి ఈ పథకం ద్వారా ఐసీడీఎస్ లో కానివ్వండి, లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనే వాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
1: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధి

0: లబ్ధిదారిని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యే కనీసం ఒక యాంటీనేటల్ చెకప్, అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్ కి జమ చేయటం జరుగుతుంది. రెండవ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు, అంటే బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల జన్మించే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తెలియజేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని PMEY తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా PMEY యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం, మరి ICDS ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: PMEY ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ICDS ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ICDS తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: PMEY దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు, అంటే గర్భవతి గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అంటే తను ఈ అమౌంట్ ని వాళ్ళ అకౌంట్ లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు MCP కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు, అంటే రేషన్ కార్డు గాని, లేబర్ కార్డు గాని, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా BPL కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ 1A తో పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి PMEY పథకం మరియు ICDS మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: PMEY పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ICDS ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు, అంటే ఫస్ట్ 4 నెలలు పూర్తయినమ్మంటే TT వేయించటము వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించటం జరుగుతుంది. కాబట్టి ఈ PMEY ICDS కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: PMEY కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా

0: గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్ తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఏవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ గనక అందులో నమోదై ఉండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్ కి రిజర్వ్ బ్యాంకు ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్ లో సూపర్వైజర్ కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజర్ అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్ కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్ లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్ కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తన అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 11వ భాగం రికార్డింగ్ కార్యక్రమం వింటారు.

0: చివరిగా డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప, దిగిడి దిగిడి దింతికి పప్ప.

మరింత వరకు చిత్రగీతలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మధురిమ ఆ పాత మధురికి తలవింటారు. కార్యక్రమంలో ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట.

பாடு.

కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఘంటసాల పండపాట చిత్రం గండికోట రహస్యం

0: దిశం కూర్చొస్తోంది, కొంటెన్ను కూర్చొస్తోంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా ఓ పిల్ల.
1: పదహారేళ్ల వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

మీరింతవరకు మధురిమ ఆ పాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాలో దేవి భక్తి గీతాలు ఇంకా నాట్యకళం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే భాషిత్. 6:35 రైతు సమాచారంలో నేల సంరక్షణకు మార్గం వేసవి దుక్కులు. 7:30 విజయ్ పదం కార్యక్రమంలో వినూత్న మార్పులతో సిఏ ఫైనల్ ఎగ్జామ్ వివరాలు తెలుసుకుంటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 10:00 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రత్యేక కార్యక్రమం. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మహిళా అభివృద్ధికి అందుతున్న పథకాలు ప్రత్యేక కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 2:30 మీ మాటతో పాట ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఇక సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటకు పోషకాలు ఎంతో ముఖ్యం, ఇంకా జానపద గేయం వింటారు. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక కార్యక్రమం 12వ భాగం. 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమైన ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తమవుతుంది. తిరిగి రేపు ఉదయం 100.1 MHz పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.